శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 16వ తేదీ, గురువారం, శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పార్థసారథి ఉన్నికృష్ణన్ బృందం ఆలపించిన శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుధ ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో డాక్టర్ టి సురేష్ బాబు గారి సూక్తులు వింటారు.
1: సత్యం వద ధర్మం చెరా అని వేదోక్తి. అంటే సత్యమే మాట్లాడాలి, ధర్మంగా చరించాలి అని అర్థం. అలా మనం మాట్లాడే మాట సత్యమైతే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో ఈ వేదోక్తి మనకు చెబుతోంది. వెలయగణస్వమేదంబులు వేయును ఒక్క సత్యమును ఇరుగడలన్ తులనిడి తూచగా సత్యము వలనన ములుసూపు గౌరవంబున పేర్మిన్ అన్నారు ఒకవి. అంటే అశ్వమేధ యాగాలను 1000 చేస్తే వస్తే పుణ్యఫలాన్ని ఒకవైపున, ఒక సత్యవాక్యాన్ని మాట్లాడితే వచ్చేటువంటి ఫలాన్ని ఇంకొక వైపున ఉంచి త్రాసులో పెట్టి తూకం వేస్తే సత్యం యొక్క మహిమ వల్ల, సత్యం యొక్క ప్రాధాన్యత వల్ల ముళ్ళు సత్యం వైపుకే చూపిస్తుంది అని. అంటే 1000 అశ్వమేధాల పుణ్యం కన్నా ఒక్క సత్యవాక్యం అత్యంత ప్రధానమైనది అని. హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళు ఇచ్చిన మాట కోసం, సత్యవాక్య పరిపాలన కోసం జీవితాన్ని మొత్తం త్యాగం చేసి చరిత్రలో మనకు ఆదర్శంగా నిలిచిపోయారు. మహాభారతంలో శకుంతల దుష్యంతునితో సత్యం యొక్క ప్రాధాన్యత వర్ణిస్తూ, నుత జలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సోన్రుత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబు కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు

0: అంటే ఒక సునృత వాక్యము మేలు చూడగన్ అంటుంది. అంటే సత్యం ఎంత గొప్పదో ఒకదాంతో పోలుస్తూ అత్యున్నత స్థాయిలో సత్యాన్ని నిలిపింది శకుంతల. స్నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే ఒక బావి మేలు. నుయ్యి అనేది కేవలం ఒక ఇంటి వారు ఉపయోగించుకునేటువంటి నీటి వనరు. అలాంటి మంచినీళ్లతో ఉన్న నూతులు 100 కంటే కూడా ఊరందరూ ఉపయోగించుకునేటువంటి మంచినీళ్ల బావి ఒక్కటి మేలు. అలాంటి బావులు 100 కంటే, మరి బావులు 100 కంటే సత్క్రతువది మేలు. 100 బావుల కంటే కూడా లోకానికంతా వర్షాన్నిచ్చి ప్రకృతిని కూడా ఎప్పుడు పుష్టిగా ఉంచేటువంటి ఒక యజ్ఞము చాలా గొప్పది అంటుంది. అలాంటి యజ్ఞాలు క్రతువులు 100 కంటే కూడా ఒక కుమారుడు గొప్ప. ఎందుకు అంటే మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని తరువాత తరానికి తీసుకుని వెళ్ళే కుమారుడు గొప్ప అంటుంది. అలాంటి కుమారులు 100 మంది కంటే కూడా ఒక నిజం మాట్లాడటం అనేది అత్యంత గొప్పది అని ఉత్తరోత్తర సత్యం యొక్క ప్రాధాన్యతను వివరిస్తుంది శకుంతల. అందువల్ల మనం మాట్లాడే మాట ఎంత నిజమైతే మనము అంత గొప్పగా మారిపోయేందుకు అవకాశం కలుగుతుంది.
1: డాక్టర్ టి సురీష్ బాబు గారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పొలం పనులు.

ప్రస్తుతము రైతు తనకు ఉన్న భూమిని ఆహార ధాన్యములు అలాగే వాణిజ్య పంటలు పండించుటకు ప్రాధాన్యత ఇచ్చుట వలన పశుగ్రాసాలు పండించుటకు ప్రత్యేకముగా కొద్ది భూమిని కూడా కేటాయించలేకపోతున్నాడు. ఒక ప్రక్క దేశ జనాభాతోటి సమానముగా పశువుల యొక్క సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నందున మేత కొరత ఎక్కువగుచున్నది. తగినంత పచ్చిమేత కానీ దానా కానీ మేపనిది పశువుల పాల ఉత్పత్తి పెరగదు. పశువుల పాల ఉత్పత్తి పెరగాలి అంటే పోషక విలువలు కలిగిన తగినంత పచ్చిమేతను ఇవ్వాలి. అంటే ప్రస్తుతము సాగు అగుచున్న పశుగ్రాసాల ఉత్పత్తిని మూడింతలు పెంచవలసి ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించి పచ్చిమేత కొరతను రైతు తనకున్న భూమిలోనే తను పండించు ఆహార ధాన్యము లేక వాణిజ్య పంట విస్తీర్ణము తగ్గించకుండా కొద్ది ఖర్చుతో ఎక్కువ పశుగ్రాసాల దిగుబడి పొందవచ్చును. వర్షాధార పంట చూసినట్లయితే నేల స్వభావము భూమిలో లభించు తేమను పరిగణలోకి తీసుకొని రైతు తమ వేయదలిచిన పైరుకు ముందు లేక తర్వాత గాని ఒక స్వల్పకాలపు పచ్చిమేతను పండించుకోవచ్చును. ముఖ్యమైన పంటతో అనుకూలమైన పచ్చిమేతను కలుపు మొక్కలకు బదులుగా మిశ్రమ పంటగా పండించవచ్చును. ఒక పంట కన్నా ఎక్కువ తీసుకొనుటకు అనుకూలముగాని పరిస్థితులలో ధాన్యము అలాగే నాణ్యమైన పశుగ్రాసమునిచ్చు జొన్న రకములను ఎన్నుకొని పండించిన ఒకే పంటలలో గింజ అలాగే పోషక విలువలు కలిగిన పశుగ్రాసం పొందవచ్చును. చేను గట్ల మీద సాలుకు అడ్డముగా వేసిన కాంటూరు గట్ల మీద దీర్ఘకాలపు పశుగ్రాసాలు అలాగే మేతకు పనికి వచ్చే చెట్లను పెంచి పశుగ్రాసాల దిగుబడి పొందవచ్చును. అలాగే నీటిపారుదల క్రింద చూసినట్లయితే రెండు పంటలు పండించే పంట మార్పిడి అమలులో ఉన్న ప్రాంతములో రెండు పంటల మధ్య కాలమున ఒక స్వల్పకాలపు ధాన్యపు పశుగ్రాసము లేక లెగ్యూమ్ జాతి పశుగ్రాసాన్ని గాని పండించుకోవచ్చును. మూడు పంటలు పండించే పంట మార్పిడి అమలులో ఉన్న చోట నాలుగో పంటగా తొలకరి వర్షకాలమునందు లేక శీతాకాలమునందు గాని ఎండాకాలమునందు గాని స్వల్పకాలపు లెగ్యూమ్ ఎన్నుకొని పండించే

మంచి పుష్టికరమైన ఎక్కువ పశుగ్రాసముతో పాటు తదుపరి పంట ఎక్కువ దిగుబడి ఇచ్చుటకు తగినంత నత్రజనిని అందించును. దీర్ఘకాలపు పంటలలో స్వల్పకాలపు పచ్చిమేతను అంతర పంటగా తీసుకోవచ్చును. సంవత్సరం పొడవునా పచ్చిమేతను పండించుటకు ముందుగా దీర్ఘకాలపు చెట్లను సాలలో పెంచి అంతర పంటగా వర్షాకాలమున ఎండాకాలమున కాలానికి తగిన రకమును ఎంచుకొని 3 లెగ్యం జాతి పశుగ్రాసాలను పెంచవలెను. పొలము గట్టుమీదను నీటి కాలువ గట్టుమీదను దీర్ఘకాలపు పశుగ్రాసాలు NB21 అంజన్ గిని లేక రుజి పచ్చిమేతనిచ్చు చెట్లను గాని పెంచి అధిక దిగుబడిని పొందవచ్చును. పంచాయతీ భూములు లేక అటవీ భూములు పచ్చిక బయళ్లలో తొలకరిలో దున్ని అధిక దిగుబడినిచ్చు దీర్ఘకాలపు గడ్డిజాతి లేక లెగ్యూమ్ జాతి విత్తనములను చల్లిన పశుగ్రాసము దిగుబడి 3 పెరుగును. ఈ భూములలో తొలకరి వర్షాలు పడిన వెంటనే తగినంత నత్రజని భాస్వరము ఎరువులు వేసిన మంచి పోషక విలువలు కలిగిన పచ్చిమేతలు 2 దిగుబడి పొందవచ్చును. ఈ భూముల యందు పశువు గాని గొర్రెలు గాని మేకలు గాని మేపుటకు 4 సమభాగాలుగా విభజించి వరుస క్రమంలో మేపిన ఉన్న పశుగ్రాసాల యొక్క ఉత్పాదన శక్తిని పలు కాలములు కాపాడుకోవచ్చును. పశుగ్రాసమునిచ్చు చెట్లు సుబాబుల్. ఇది లెగ్యూమ్ జాతికి చెందిన చెట్టు. ఒకసారి మొక్కలను నాటిన ఎడల చాలా సంవత్సరముల వరకు కలప తరువు వలె పశుగ్రాసమును ఇచ్చును. అదియునుగాక దీనిలో కలపతో వ్యవసాయపు పనిముట్లు కాగితపు తయారు చేయుటకు కావలసిన గుజ్జు తయారు చేసుకొని అధిక లాభాలను పొందవచ్చును. సాగు విధానం చూసినట్లయితే ఈ మొక్కలను ఎటువంటి నేల ఎందైనను జూన్ జులై మాసాలలో వర్షాకాలమునందు వేసుకొనవచ్చును. మొక్క చక్కగా 4 నుండి 10 మీటర్ల ఎత్తు పెరిగి ప్రక్కరెమ్మలను వేయును. ఎండగాడుపుకు నీటి ఎద్దడికి మారుతున్న శీతోష్ణ స్థితుల ప్రభావములకు ఇది చాలా బాగా తట్టుకొనగలదు. అందుకొరకై అన్ని ప్రాంతములలోనూ పశుగ్రాసము కొరకు పెంచబడుచున్నది. కాండము 1 మీటర్ ఎత్తుకన్నా మించకుండా తరచుగా మండలను నరకవలెను. అంటే సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు చేయవలెను. నీరు నిల్వలేని భూముల యందు బాగుగా పెరుగును. కొద్దిపాటి చౌడు శాతమున్న భూమి ఎందైనను దీనిని పెంచుకోవచ్చును. ఈ మధ్య సిలిడ్ అని నల్లని పేను ఆశించి చలికాలమందు చెట్ల చిగురులు అలాగే లేత ఆకుల రసము పీల్చి పెరుగుదలను స్తంభింపచేయుచున్నది. ఎత్తుగా పెరిగిన చెట్ల నుండి ఈ పురుగు నివారణ కష్టము. చిన్న మొక్కలపై ఎండోసల్ఫాన్ మందును పిచికారి చేయవలను. విత్తనములపై పొర చాలా గట్టిగా ఉండుటచే వేడి నీటిలో 4 నిమిషముల పాటు ముంచి నీడలో ఆరబెట్టి మొలక కట్టుకొనవలెను. ప్లాస్టిక్ కవర్లలో విత్తనాలను జాగ్రత్తగా నాటి మొక్కలను పెంచవలెను. 4 నుంచి 6 వారాల వయసు కలిగిన మొక్కలను వర్షాకాలమున నిర్ణయించిన ప్రదేశములందు 1 నుండి 2 మీటర్ల వ్యవధిలో చిన్న చిన్న గుంతలు త్రవ్వి నాటవలెను. సుమారుగా 2 నుండి 3 కిలోల విత్తల నుండి పెంచిన నారు మొక్కలు 1 హెక్టారు భూమి యందు నాటుటకు సరిపోవును. సంవత్సరమునకు 1 వర్షాకాలమునందు 50 కిలోల భాస్వరమును హెక్టారునకు వేసుకొనినా చాలును.

0: ఇంతటితో ఈనాటి పొలం పనులు సమాప్తం.
1: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంతా లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీసాం.

0: తెలుసా?
1: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
2: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
3: రే బజారే,
4: ఓ అయ్యా,
3: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బా కడుగు నీళ్ళేసి.
4: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
3: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండుకున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండికి వస్తున్నాయి, బా కడుగు.
5: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.

0: అరకుల పట్టి ఇచ్చింది కట్టినావా?
1: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణాజిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా

0: ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
1: తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం వందేమాతర గీతం 150

0: రక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
1: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది, వాటన్నీ కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటి ఏంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు, పోర్టు యజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో, 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ, అదంతా కూడా మళ్ళీ రీకాల్క్యులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాదులోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2 ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం 15,05,00,000 రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట చేనేత జౌలీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజులపాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది.

0: మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ రోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:05 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం. అనంతరం పూరి జగన్నాథ రథయాత్ర సర్వమానవ సౌభ్రాతృత్వం శ్రీమతి పి నీలిమా గారి ప్రసంగం. అలాగే నెలసరి మరియు మెనోపాజ్లో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ పోలేపల్లి యామిని పూర్ణతిలుకా గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లేఖ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 8:35 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు. 9:30 చిత్రాంజలి. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు. 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. ఇక ఉదయం 11:10 పూరీలోని జగన్నాథస్వామి ఆలయంలో జరిగే జగన్నాథ రథయాత్ర కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి 1:20 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. 2:00 జాతీయ వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. ఇక 3:10 మధ్యాహ్నం పూరీలోని జగన్నాథస్వామి ఆలయంలో జరిగే జగన్నాథ రథయాత్ర కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. సాయంత్రం 4:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:00 కర్నూల్ అమృతవర్షిణి క్రియేషన్ సభ్యుల సమర్పణలు, కవిత ఝరి సంగీత రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు ఉంటాయి. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 రేపటి ప్రసార వివరాలు. 6:25 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుపోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 8:00 క్షేత్రసీమ. 8:15 పూరీలోని జగన్నాథస్వామి ఆలయంలో జరిగే జగన్నాథ రథయాత్ర కార్యక్రమంపై రేడియో నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 హిందీ సినీ గీతాలు. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో ఘర్షణ చిత్రం నుంచి పాటలు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,25,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
1: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इंपोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और सेकेंड लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: ఉత్తర ప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
1: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर. 43 किलोमीटर इसकी लेंथ है. 10,998 करोड़ रुपीज की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर. 46 किलोमीटर का ये होगा. 14,448 करोड़ रुपीज का बनेगा.
0: रेलवे रवाना రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రసెల్స్లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పుడు దానిని వ్యాపార,

0: సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
1: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
0: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది రెండు దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని, చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్ధికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సిఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
2: जो सी एस आर है हमारी इसी भाव का प्रतीक है. एक तरफ हमारी जवाबदारी का एहसास है क्योंकि हम जो कुछ अपनी कंपनी हो, अपना व्यवसाय हो, अपना उद्योग हो, हम जो अर्जित करते हैं वो अकेले अपने दम पे अर्जित नहीं करते, उसमें सरकार का, समाज का बड़ा योगदान होता है. ये धरती भगवान ने सबके लिए बनाई, ये धरती, ये खनिज, ये संसाधन, ये पानी, ये हवा सबकी है, लेकिन सारे संसाधन सबके पास नहीं है. तो जिनके पास है वो उससे धन कमाए, लेकिन उस धन का एक हिस्सा वो समाज के हित में समर्पित कर दें.
0: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సిఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది.

0: అంతకుముందు మంగళవారం ఎడ్జ్బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక మూడవ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో పూరి జగన్నాథ రథయాత్ర సర్వమానవ సౌభాతృత్వం శ్రీమతి పి నీలిమాగారి ప్రసంగం, అనంతరం నెలసరి మరియు మెనోబాజ్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, డాక్టర్ పోలేపల్లె యామిని పూర్ణతిలక గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అలాగే పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటాయి. మరి ముందుగా ఎల్ఐసి వారి మై ఎల్ఐసి యాప్ వాణిజ్య ప్రకటన.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఇప్పుడు వినండి పూరి జగన్నాథ రథయాత్ర సర్వమానవ సౌభాతృత్వం శ్రీమతి పి నీలిమా గారి ప్రసంగం.
4: భారతదేశపు అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన, కోట్లాది భక్తుల హృదయాలను కదిలించే ఒక మహోత్సవం గురించి కొంత తెలుసుకుందాం. అదే ఒడిశా రాష్ట్రంలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథుని రథయాత్ర. ఆషాఢమాసం శుక్లపక్ష విదియ నాడు జరిగే ఈ రథయాత్రను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు పూరికి తరలివస్తారు. టీవీల్లో, పత్రికల్లో మనం ఈ దృశ్యాలను చూసే ఉంటాం. భారీ రథాలు, వాటిని లాగుతున్న వేలాది చేతులు, భక్తి పారవశ్యంతో నృత్యం చేస్తున్న జన సందోహం. ఈరోజు ఈ మహోత్సవం వెనుక ఉన్న చరిత్ర, పురాణ గాథ, ఆధ్యాత్మిక అర్థాన్ని కొంత వివరంగా తెలుసుకుందాం. జగన్నాథుని ఆలయ చరిత్ర. పూరీ జగన్నాథ ఆలయాన్ని చార్ధామ్లలో ఒకటిగా పరిగణిస్తారు. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరంతో పాటు పూరీ కూడా హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్రాస్థలం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో గంగవంశపు రాజు అనంతవర్మ చోడ గంగదేవుడు నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. అయితే ఇక్కడి జగన్నాథుని ఆరాధన అంతకుముందు నుంచే, అంటే వేల సంవత్సరాల నుండే కొనసాగుతోందని పురాణాలు తెలియజేస్తున్నాయి. జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు, అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. ఈయన శ్రీకృష్ణ భగవానుని ఒక రూపంగా భక్తులు కొలుస్తారు. ఆలయంలో జగన్నాథునితో పాటు ఆయన అన్నగారు బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవి కూడా కొలువై ఉంటారు. ఈ ముగ్గురు మూర్తులు ఇతర దేవాలయాల్లో కనిపించే శిల్పాల మాదిరిగా కాకుండా వేప చెక్కతో చేసిన సరళమైన, విలక్షణమైన రూపంలో ఉంటాయి. పెద్ద పెద్ద కళ్ళు, చేతులు, కాళ్ళు లేని అసంపూర్ణ ఆకారం, ఇదే ఈ మూర్తుల ప్రత్యేకత. మూర్తుల వెనుక ఉన్న పురాణ గాథ. ఈ విగ్రహాల ఆకారం వెనుక ఉన్న ఒక అందమైన కథ ఉంది. పూర్వము

ప్రద్యుమ్న మహారాజు అనే భక్తుడు జగన్నాథుని కోసం ఒక దివ్యమైన విగ్రహాన్ని రూపొందించాలని సంకల్పించారు. అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ ఒక వృద్ధ శిల్పి రూపంలో వచ్చి తాను ఒక ప్రత్యేక షరతుతో విగ్రహాలను చెక్కుతానని చెప్పాడు. తాను పనిచేస్తున్నప్పుడు తలుపులు మూసి ఉంచాలని, ఎవరూ లోపలికి రాకూడదని, తాను పని పూర్తయ్యే వరకు ఎవరూ తలుపులు తెరవకూడదని షరతు పెట్టాడు. రోజుల తరబడి తలుపు లోపల నుండి శబ్దం వినిపిస్తూనే ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ శబ్దం ఆగిపోయింది. రాజుకు రాణికి ఆందోళన కలిగి ఓపిక చాలక తలుపులు తెరిచారు. తలుపులు తెరవగానే శిల్పి అదృశ్యమయ్యాడు, ఎందుకంటే ఆయన సాక్షాత్తు విశ్వకర్మయే. కానీ అప్పటికి విగ్రహాల పని పూర్తి కాలేదు, చేతులు కాళ్ళు చెక్కడం మిగిలిపోయింది. దీంతో ఆ అసంపూర్ణ రూపంలోనే ఆ మూర్తులను ప్రతిష్ఠించారు. ఈనాటికి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఆ అసంపూర్ణ రూపంలోనే దర్శనమిస్తారు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, దైవత్వాన్ని పరిపూర్ణమైన ఆకృతిలో బంధించలేమని, భక్తికి బాహ్య సౌందర్యం కంటే అంతరంగిక విశ్వాసమే ముఖ్యమని తెలుస్తుంది. రథయాత్ర ఎందుకు జరుపుతారు అంటే, ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియనాడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తమ ప్రధాన ఆలయం నుండి బయలుదేరి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి రథాలపై ప్రయాణిస్తారు. పురాణాల ప్రకారం గుండీచా ఆలయం జగన్నాథుని అమ్మమ్మ గారి ఇల్లుగా చెప్తారు. ఏడాదికి ఒకసారి తన మేనమామల ఊరెళ్ళి వచ్చినట్లుగా జగన్నాథుడు ఈ యాత్ర చేస్తాడని భక్తుల నమ్మకం. అక్కడ 7 రోజులు బస చేసి తిరిగి తన ఆలయానికి బహుదా యాత్ర పేరుతో మరలిస్తారు. ఈ యాత్రలో అంతరార్థం చాలా గొప్పది. దేవుడు తన గర్భగుడి నుండి బయటకు వచ్చి సామాన్య ప్రజల మధ్యకు వస్తాడు. ఆలయంలో ఉన్నప్పుడు దర్శనానికి కొన్ని నియమాలు, ఆంక్షలు ఉంటాయి. కానీ రథయాత్ర సమయంలో కుల మత భేదాలు లేకుండా ఎవరైనా సరే వీధుల్లోనే స్వామిని కళ్ళారా దర్శించుకోవచ్చు, రథాన్ని ముట్టుకోవచ్చు, తాళ్ళు పట్టుకొని లాగవచ్చు. ఇది సమానత్వానికి, భగవంతుడు అందరివాడు అనే భావనకు ప్రతీక. ఇక రథాల నిర్మాణం చూద్దాం. జగన్నాథుని రథాన్ని నంది ఘోష అని పిలుస్తారు. 45 అడుగుల ఎత్తున ఈ రథము 16 చక్రాలతో మిగతా 2 కన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నంది ఘోషను అలంకరిస్తారు. బలభద్రుని రథాన్ని తాళధ్వజ అని పిలుస్తారు. ఇది 44 అడుగుల ఎత్తుతో 14 చక్రాలతో ఎరుపు ఆకుపచ్చ రంగులలో ఉంటుంది. సుభద్రాదేవి రథాన్ని దర్పదళన లేదా దేవదళన అని పిలుస్తారు. ఇది 43 అడుగులతో 12 చక్రాలతో ఎరుపు నలుపు రంగులలో అలంకరించబడుతుంది. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఈ 3 రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా సాంప్రదాయబద్ధంగా వేప చెక్క అంటే దారుతోనే నిర్మిస్తారు. ఇనుము వంటి ఆధునిక సామగ్రిని ఉపయోగించకుండా పూర్తిగా చెక్క తాడు సహాయంతోనే 100ల మంది వడ్రంగులు, శిల్పులు నెలల తరబడి శ్రమించి ఈ రథాలను తయారు చేస్తారు. దీనికి అవసరమైన కలప కోసం ప్రత్యేక పూజలు చేసి నిర్ణీత చెట్లను మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ సంప్రదాయం 100 సంవత్సరాలుగా ఏమాత్రం మార్పు లేకుండా కొనసాగుతూ వస్తుంది. ఇంకా రథయాత్ర ఏర్పాట్లు. జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియనాడే అయినా అందుకు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలు పెడతారు. వైశాఖ బహుళ విదియనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరిరాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు, మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణాన్ని

కి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి, 763 ముక్కలను బలరాముడి రథానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి ఉపయోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. రథయాత్రకు ముందు పహండి విజయ అనే ఆచారం జరుగుతుంది. అంటే మూర్తులను గర్భగుడి నుండి ఊరేగింపుగా నెమ్మదిగా లయబద్ధంగా ఊపుతూ రథాల వద్దకు తీసుకొని వస్తారు. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత మరో విశేషమైన ఆచారం చేరా పహార. పూరిరాజు స్వయంగా వచ్చి బంగారు చీపురుతో రథాల ముందు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేస్తారు. రాజైనా సరే భగవంతుని ఎదుట తాను కూడా ఒక సేవకుడనే వినయాన్ని ఈ ఆచారం తెలియజేస్తుంది. రాజరికం ముగిసిన తర్వాత కూడా పూరి గజపతి రాజవంశీయులు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత రథాలను వేలాది మంది భక్తులు మందపాటి తాళ్లతో లాగుతారు. ఈ తాడును పట్టుకోవడం, రథాన్ని లాగడం పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. రథచక్రాల చప్పుడు, శంఖనాదాలు, మృదంగ ధ్వనులు, జై జగన్నాథ్ అనే నినాదాలతో యావత్తు పూరీ పట్టణం భక్తిభావంతో మార్మోగిపోతుంది. రథాలు గుండీచా ఆలయానికి చేరుకున్న తర్వాత మూర్తులు అక్కడ 7 రోజుల పాటు కొలువై ఉంటారు. ఈ సమయంలో కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి దర్శనం చేసుకుంటారు. 7 రోజుల తర్వాత అదే రథాలపై దేవతలు తిరిగి ప్రధాన ఆలయానికి బయలుదేరతారు. దీనిని బహుదా యాత్ర అంటారు. తిరిగి వచ్చే ముందు రథాలు ఆలయం బయట కొద్దిసేపు ఆగి ఉన్నప్పుడు జగన్నాథునికి ప్రత్యేకంగా రసగుల్లా నైవేద్యంగా సమర్పిస్తారు. దీన్ని రసగుల్లా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. రథయాత్ర కేవలం ఒక సాంప్రదాయ వేడుక మాత్రమే కాదు, ఇది సమానత్వానికి, సౌభ్రాతృత్వానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇక్కడ రాజు, పేద, ధనిక, పండితుడు, సామాన్యుడు అనే భేదం లేకుండా అందరూ కలిసి ఒకే తాడును పట్టుకొని రథాన్ని లాగుతారు. భగవంతుడు ఏ ఒక్క వర్గానికో ఒక సమూహానికో పరిమితం కాదని, ఆయన అందరివాడని ఈ ఉత్సవం చాటి చెబుతుంది. అంతేకాక జగన్నాథుడు ఏటా తన గర్భగుడి నుండి బయటకు వచ్చి ప్రజల మధ్యకు రావడం అనే భావన కూడా ఎంతో అర్థవంతమైనది. దేవుడు దూరంగా అందుబాటులో లేకుండా ఉండడు, ఆయన ప్రజల మధ్యకే వస్తాడు, వారితో మమేకమవుతాడు అనే భావనని ఈ యాత్ర ప్రతిబింబిస్తుంది. పూరి క్షేత్రంలో కొన్ని విశేషాలు చెప్పుకుందాం. పూరి జగన్నాథ ఆలయం నీడ ఏ సమయంలోనూ కనిపించదు. ఇంకొకటి, 7 మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు. ముందుగా పైన ఉండే మట్టి పాత్ర వేడి అవుతుంది. ఆ తర్వాత ఒకదానికొకటి వేడవుతూ చివరగా అడుగున ఉన్న మట్టి పాత్ర వేడవుతుంది. 3వది, ఆలయం మీద ఉన్న సుదర్శన చక్రాన్ని మీరు పూరిలో ఎక్కడి నుంచైనా ఎటువైపు నుంచైనా చూస్తే చక్రం మీ వైపే చూస్తున్నట్లు ఉంటుంది. పక్షులు, విమానాలు పూరి జగన్నాథుని ఆలయం మీద నుంచి వెళ్ళవు. 5వది, ఈ ఆలయం ప్రాచీనమైనది. 100 సంవత్సరాల క్రితమే కట్టించినట్లు, 1000 ఏండ్ల చరిత్ర ఉన్నట్లు చెబుతారు. 6వది, ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రసాదం లేదా నైవేద్యం. 64 రకాల పిండి వంటలతో స్వామివారికి నైవేద్యం పెడతారు. రోజూ 1000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. 7వది, ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని 2,00,000 మందికి పెట్టవచ్చట. అయినా సరే ప్రసాదం వృధా కాదు, తక్కువ కాదు. 8, దేశంలోనే 7 మోక్షదాయక క్షేత్రాలలో పూరి ఒకటి. మత్స్య, స్కంద, విష్ణు, వామన పురాణాల్లో ఈ క్షేత్రాల గురించి వివరించారు. పూరి జగన్నాథ ఆలయం లోపల 120 ఆలయాలు ఉన్నాయట. 10వది, పూరికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉందని తెలుసు కదా, ఆ సముద్ర ఘోష అంటే శబ్దం

0: దేశంలోనే 7 మోక్షదాయక క్షేత్రాలలో పూరి ఒకటి. మత్స్య, స్కంద, విష్ణు, వామన పురాణాల్లో ఈ క్షేత్రాల గురించి వివరించారు. పూరి జగన్నాథ ఆలయం లోపల 120 ఆలయాలు ఉన్నాయట. 10వది, పూరికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉందని తెలుసు కదా, ఆ సముద్ర ఘోష అంటే శబ్దం కూడా ఇక్కడ వినిపించదట. ఆలయ సింహద్వారం ప్రవేశం వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది, అది దాటి లోపలికి వెడితే శబ్దం వినిపించదు, బయటికి వస్తే ఆ శబ్దం మరలా వినిపిస్తుంది. ఇంకొక విశేషం, ఈ ఆలయం సుమారు 1000 ఎకరాల సువిశాల మైదానంలో ఉంటుంది. ఆలయ ప్రాంగణం శంఖాన్ని పోలి ఉంటుంది, దాంతో ఈ ఆలయానికి శంఖ ఆలయం అనే పేరు వచ్చింది. ఆలయ గోపుర జెండా వీచే గాలికి ఎప్పుడు వ్యతిరేక దిశలోనే రెపరెపలాడుతుంది. దేశంలో ప్రతి దేవాలయానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వీటిలో చాలా వాటి నిర్మాణం, అక్కడ విశేషాలు నేటి సైన్స్కు అందడం లేదు. అంటే మన పూర్వీకుల సైన్స్ అంత గొప్పది, ఆ విజ్ఞానంతో నిర్మించిన ఈ ఆలయం పూరిలోని జగన్నాథుని ఆలయం. నేడు పూరి రథయాత్ర కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, అనేక దేశాల్లో కూడా చిన్న తరహా రథయాత్రలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి ఈ ఉత్సవం భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపును తీసుకువచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆంగ్ల భాషలో వాడే జగర్నాట్ అనే పదం కూడా ఈ జగన్నాథ రథం నుంచే పుట్టిందని భాషా శాస్త్రవేత్తలు చెబుతారు. అంటే ఆపలేని బలమైన శక్తి అని అర్థం. మిత్రులారా, పూరి జగన్నాథుని రథయాత్ర మనకు కేవలం ఒక పండుగను మాత్రమే కాదు, సమానత్వం, భక్తి, సేవాభావం అనే గొప్ప విలువలను కూడా బోధిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు కులమతాలకు అతీతంగా ఒకటిగా చేరి ఒకే లక్ష్యంతో రథాన్ని ముందుకు నడిపించడం చూస్తే మానవత్వం, ఐక్యత అనే భావాలు ఎంత శక్తివంతమైనవో అర్థమవుతుంది.
1: మీరింతవరకు పూరి జగన్నాథ రథయాత్ర సర్వమానవ శోభాతృత్వం శ్రీమతి పి నీలిమాగారి ప్రసంగం విన్నారు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
5: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
6: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
4: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
5: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
9: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
10: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ.
11: ముఖాన మొటిమల
12: సై బాల్,
11: గజ్జా బొబ్బలా
12: సై బాల్,
11: నడుగులో తామరా
12: సై బాల్,
11: బురద పుల్లా
12: సై బాల్.
13: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
14: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: కాంతి రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు నెలసరి మరియు మెనోపాజ్లో వచ్చే ఆరోగ్య సమస్యలు డాక్టర్ పోలేపల్లె యామిని పూర్ణతిలక గారితో పరిచయం వింటారు. మరి వినే ముందు ఎల్ఈసి వారి మై ఎల్ఈసి యాప్ వాణిజ్య ప్రకటన.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి నెలసరి మరియు మెనోపాజ్లో వచ్చే ఆరోగ్య సమస్యలు డాక్టర్ పోలేపల్లె యామిని పూర్ణతిలక గారితో పరిచయం.
7: శ్రోతలకు నమస్కారం. సాధారణంగా మహిళల్లో నెలసరి సమస్యలు అనేది చాలా విపరీతంగా మనకు కనిపిస్తుంటాయి. అంటే పీరియడ్స్ వచ్చిన టైంలో వారికి ఎక్కువగా ఏదో ఒక ఆరోగ్య సమస్య వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. టీనేజ్ అమ్మాయిలకైతేనేమి, మధ్య వయస్కుల మహిళలైతేనేమి, అలాగే మెనోపాజ్కు దగ్గరగా ఉన్న సమయంలో కూడా నెలసరిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వీటన్నిటికీ పరిష్కారం పొందాలంటే ఒక మంచి వైద్యురాలని సంప్రదించాలి. అందుకోసమే మంచి సమాచారాన్ని, మంచి విషయాలను, అంటే ఆరోగ్య సమస్యలకు నివృత్తిగా ఎటువంటి సలహాలు పాటించాలి, ఎటువంటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే ఈ సమస్యలు మనం అధిగమించవచ్చు అన్న విషయాల గురించి తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ పోలేపల్లి యామిని పూర్ణతిలక గారిని మనం ఆహ్వానించాం. వీరు కర్నూలు నగరంలో ప్రముఖ స్త్రీ గర్భకోశ వ్యాధుల వైద్య నిపుణురాలు. మరి వీరికి ముందుగా స్వాగతం తెలియజేద్దాం. నమస్కారం అండి డాక్టర్ యామిని పూర్ణతిలక గారు.
8: నమస్కారం అండి.
7: ముఖ్యంగా మేడం గారు, ఈ రోజుల్లో టీనేజ్ అమ్మాయిల నుంచి మెనోపాజ్కు దగ్గర పడ్డ మహిళల్లో వరకు ఎక్కువగా నెలసరిలో వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా ఉంటున్నాయి. అసలు ఈ నెలసరి అంటే ఈ పీరియడ్ టైంలో ఎందుకు విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు, అంటే చాలా రూపాల్లో మనకు కనిపిస్తుంటుంది, ఒక్కొక్కరికి ఒక విధంగా, ఒకరికి కడుపు నొప్పి కానీ, మరొకరికి అధిక రక్తస్రావం కానీ, మరొకరికి బ్లీడింగ్లో గడ్డలు పడడం కానీ, అలాగే మరికొంతమందికి వామిటింగ్స్ కావడం కానీ, మరో కొంతమందికి షివరింగ్ రావడం, ఇలా ప్రతి వ్యక్తికి అంటే రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అసలు ఎందుకు ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటి?
8: ముందుగా అందరికీ నమస్కారం అండి. వీటిల్ని అంటే డివైడ్ చేసుకోవడం మనకు ట్రీట్మెంట్ పరంగా, మనకు డయాగ్నోసిస్ పరంగా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక్కొక్క వయసులో ఒక్కొక్కలాగా ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు రజస్వల అయిన వెంటనే, అంటే మెనార్కి పెద్ద మనిషి అయిన వెంటనే, మెచ్యూర్ అయిన వెంటనే కొన్ని ఇయర్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అది బికాస్ దాన్ని ఏమంటారంటే అడాలసెంట్ డియూబి అంటారు మెడికల్ టర్మ్ ప్రకారం. ఈ ఫస్ట్ దీని గురించి మాట్లాడాలి అని అంటే, రజస్వల అయిన వెంటనే అంటే మెచ్యూర్ అయిన వెంటనే 2 సంవత్సరాల వరకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడము, లేదా అంటే ఋతుక్రమం 2 నెలలకు రావడము, 3 నెలలకు రావడం, లేదా కొంతమందికి 15 రోజులకే రావడం, లేదా కొంతమందికి ఒక్కసారి బిగిన్ అవుతే ఆగకపోవడం, అంటే ఒక 10 రోజులు 15 రోజులు కంటిన్యూస్గా రక్తస్రావం రావడం, ఇవన్నీ డిస్టర్బ్ అంటే తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అందరినీ కలవరపెట్టే విషయాలే. కానీ ఇక్కడ గుర్తుంచుకునే విషయం ఏమిటంటే రజస్వల అయిన 2 ఏండ్ల వరకు ఇంకా మన బాడీ పరిపక్వత చెందదన్నమాట. అంటే పిట్యూటరీ నుంచి, అంటే గ్రంథి, పిట్యూటరీ గ్రంథి అని బ్రెయిన్లో ఉంటుంది, దాని నుంచి వచ్చే సిగ్నల్స్ ఓవరీస్కి సరిగ్గా ఇంకా మెచ్యూరిటీ అందదన్నమాట. సో ఆ యాక్సిస్కి మన బాడీ అలవాటు కావడానికి, అంటే ఆ సమయంలో అలవాటు కావడానికి యూజువల్గా 2 ఏండ్లు పట్టచ్చు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కంగారు పడాలి? మీ బిడ్డ అధిక రక్తస్రావం అయ్యి కళ్ళు తిరిగి పడిపోయి తన హీమోగ్లోబిన్ అంటే రక్త పర్సంటేజ్ తగ్గి తనకు దైనందిన కార్యక్రమాలు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళే పిల్లలు చదువుకోలేక లేదా తన పనులు తను చేసుకోలేక తనకు సివియర్గా అంటే చాలా నొప్పి కడుపు

0: నొప్పి, బ్యాక్ పెయిన్ అవన్నీ వచ్చినప్పుడు డెఫినెట్ గా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. లేదా సంవత్సరం 2 సంవత్సరాల వరకు మాత్రం ఇది నార్మల్ ఫినామినన్ లాగే కన్సిడర్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు అవి దానివల్ల కూడా అంటే నార్మల్ ట్రీట్మెంట్కి మీరు వెళ్ళిన గైనకాలజిస్ట్ అప్పుడు మీకున్న సిమ్టమ్స్ని బట్టి కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న మన పరిసరాలను బట్టి థైరాయిడ్ చాలా ఎక్కువ ప్రాబ్లం ఇస్తుంది. అంటే టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి చేపిస్తే మన రక్తంలో ఎలా ఉన్నాయి చేంజెస్ అని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ రాసిస్తాం. అప్పుడు వెంటనే థైరాయిడ్ వల్ల రెక్టిఫై అయ్యే ప్రాబ్లం ఉంటే వెంటనే రెక్టిఫై కరెక్ట్ అవుతుందన్నమాట. సో అప్పుడు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటే రక్తంలో ఏమన్నా గడ్డగట్టే పారామీటర్స్ ఏమన్నా తక్కువ అయ్యాయా, లేదా హీమోగ్లోబిన్ రక్తం ఎట్లుంది, స్టేటస్ ఎట్లుంది, ఇవన్నీ చూసి వీటితో నార్మల్ ట్రీట్మెంట్తో లొంగలేకపోతే దెన్ స్కాన్ అడ్వైస్ చేస్తారు, అల్ట్రాసౌండ్ అనేది అడ్వైస్ చేస్తారు. అల్ట్రాసౌండ్ లో 95% మేము చూసే కేసెస్ కానీ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కానీ 95% కేసెస్ లో 1-2 సంవత్సరాలకు అదంతా అదే కరెక్ట్ అవుతుంది. మేము ఎంతసేపు సప్లిమెంట్స్ పేషెంట్స్ కి భరోసా, అంటే తల్లిదండ్రులకి ఏమీ కాదు అన్న భరోసా ఎందుకు అని అంటే చిన్నదాన్ని కూడా మనం పెద్ద కర్రతో కొట్టాలి చిన్న పాముని అన్న సామెతతో మిగతావి టెస్ట్లన్నీ చేయించి నార్మల్ ఉన్నాయి ఎందుకు అని అంటే థైరాయిడ్ క్యాన్సర్ అట్ అయిన అర్లీ స్టేజెస్ ఇప్పుడున్న మన దైనందిన కార్యక్రమాలతో జీవన శైలితో చాలా మార్పులు చెందుతున్నాయి మన బాడీలో. మేము గమనించింది ఏంది అని అంటే కోవిడ్ తర్వాత కూడా బ్లీడింగ్ పారామీటర్స్ చేంజ్ అయ్యాయి చాలా మందికి.
1: అంటే పెరుగుతుంది అన్నమాట,
0: పెరుగుతుంది కోవిడ్ వల్ల బ్లీడింగ్ పారామీటర్స్ పెరిగి బ్లీడింగ్ హెవీ అవ్వడం ఎక్కువ చూస్తున్నాం. అది ఆ వైరస్ బ్లీడింగ్ పారామీటర్స్ మీద కూడా దాడి చేసింది అన్నది మాకు ఒక చిన్న అనుమానం. బట్ ఇంకా రీసెర్చ్ మీద ఉంది, అది మాలిక్యూల్ అయితే రీసెర్చ్ మీద ఉంది. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి మీరు సేఫ్ సైడ్ ఉండటానికి పేరెంట్స్ ని అదే మీ గైనకాలజిస్ట్ ని అప్రోచ్ అవుతే మీరు దానికి సంబంధించిన టెస్టులు చేయించి ఏమీ ప్రాబ్లం లేదు అని అంటే మీకు కంపల్సరీగా డైలీ సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్, మీకు ప్రోటీన్ సప్లిమెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. లేదా దానికి తగ్గట్టు బ్లీడింగ్కి ఆపడానికి కొన్ని ట్రానెగ్జమిక్ యాసిడ్ అనే కొన్ని టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. లేదా మెనార్కి వచ్చిన అంటే ఋతుస్రావం బిగిన్ అయిన 1-2 సంవత్సరాల వరకు ఏ పర్టికులర్ హార్మోన్ల ట్రీట్మెంట్ తీసుకోకూడదు. ఎందుకు అని అంటే యూజువల్గా మన ఇండియన్స్ ఇండియా కంట్రీ ప్రకారం ఈ మన పిల్లలు 10 సంవత్సరాల నుంచి 14-15 సంవత్సరాల వరకు ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి. కానీ ముందు వయసు వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు ఋతుస్రావం త్వరగా బిగిన్ అవుతుంది. అంటే 10 ఏండ్లకే ముందు పీరియడ్ ఎట్లుండేది అంటే 12-13 ఏండ్లకు స్టార్ట్ అయ్యేవి, కానీ ఇప్పుడు 10 ఏండ్ల వయసుకే వస్తూ ఉంది. సో ఈ వయసులో హార్మోన్స్ ఇవ్వడం ఎటువంటి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. ఎందుకు అనంటే వాళ్ళ గ్రోత్ స్టంటెడ్ అయిపోతుంది, హైట్ పెరగరు, అన్నెసెసరీగా దుష్ఫలితాలు వస్తాయి. కాబట్టి నార్మల్ ట్రీట్మెంట్కి లొంగకపోతే ఈ అన్ని టెస్టులు నార్మల్ ఉంది అన్నప్పుడు పేషెంట్కి ఏమన్నా ప్రాబ్లం అనిపించినప్పుడే హార్మోన్స్ ఇస్తారు గైనకాలజిస్ట్. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి.
1: చాలా చక్కటి సమాచారం అందజేశారు డాక్టర్ గారు. ముఖ్యంగా మరో విషయం ఏంటంటే ఈ టీనేజ్ అమ్మాయిల్లో ఈ నెలసరి సమస్యలలో ముఖ్యమైనది కడుపు నొప్పి. విపరీతమైన కడుపు నొప్పితో చాలా ఇబ్బందులు పడుతుంటారు, అలాగే అధిక రక్తస్రావం మనం అనుకున్నాం ముందుగానే. మరి ఇవి రావడానికి మీరు చెప్పిన విషయాలే కాకుండా ఆహార అలవాట్లు ఏమన్నా కారణమవుతాయి అంటారా? అంటే ఎక్కువగా చాక్లెట్స్ తీసుకోవడము, లేదంటే ఇంకా స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం అని కూడా అంటూ ఉంటారు. ఇది ఎంత మటుకు వాస్తవం అంటారు?
0: డెఫినెట్లీ అండి, బికాస్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇక్కడే ఇంపార్టెంట్ అనమాట. అంటే పిల్లలకి ఇప్పుడు చదువులు ఇవి ఎక్కువ అయిపోయి వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా అంటే ఒక నడవటం కానీ ఒక ఎక్సర్సైజ్ కానీ అంటే సూర్యరశ్మి సోకకపోవడం కానీ ఇవన్నీ కూడా డెఫిషియన్సీస్ వస్తున్నాయి. దీనివల్ల కూడా ఫిజికల్ ఎప్పుడైతే మనకు అంటే కనీసం మినిమం టైం లేనప్పుడు మినిమం ఇంట్లో ఎక్సర్సైజెస్, అప్పుడు తాడాటలు ఏదో ఒకటి ఆడేవాళ్ళు, కనీసం పిల్లలు వేరే ఫ్రెండ్స్తో ఆడుకోవడము, మీకు ఆ టైం లేదు అన్నప్పుడు ఆ యోగా కన్నా వెళ్ళండి కనీసం. అంటే ఇంట్లోనే కనీసం 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు లేదా అర్ధ గంట వరకు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసినా మజిల్స్ రిలాక్సేషన్ అవుతాయి. అంటే కండరాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి ఆ టైంలో. సో ఆ ముందు రిలాక్సేషన్ అంటే యోగా ఇవన్నీ వాకింగ్ అప్పుడు కాలంలో కూడా ఇవన్నీ ఉండేవి. కానీ వాళ్ళు ఏమంటే కండరాలకు శక్తి తెచ్చుకొని వాళ్ళు ప్రతి చిన్న కంప్లైంట్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు, బికాస్ ఆ కెపాసిటీ వచ్చేది వాళ్ళకు. సో చదువుతో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఆరోగ్యం అని గుర్తుపెట్టుకొని మంచి

0: బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏవైనా మనకు దొరికే పండ్లల్లోనే ఎక్స్ట్రావి ఏమీ అవసరం లేదు. జామకాయలు, అట్టిపండ్లు అన్నీ ఇంపార్టెంటే. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ జంక్ ఫుడ్, అది చాలా ఇంపార్టెంట్. అది కట్ ఆఫ్ చేసేసి నెలకు ఒక్కసారి అన్నట్టు పెట్టుకోండి. తర్వాత పండ్లు కూరగాయలు ప్రతిరోజు వాళ్ళ ఫుడ్లో అలవాటు చేసేటట్టు చూడాలి.
1: అంటే ఇప్పుడు మీరు అన్నట్లు కూడా జంక్ ఫుడ్ మామూలుగా మీరు ముందుగా ప్రస్తావించారు. అంటే ఇప్పుడు 10 ఏళ్లకే ఋతుస్రావం అనేది స్టార్ట్ అవుతుంది మా అమ్మాయిల్లో అని అంటున్నారు. అంటే 10 ఏళ్ల వయసు అంటే నిజంగా బాగా ఆడుకునే వయసు, ఎగిరే వయసు అది. ఆ సమయంలో ఈ ఋతుస్రావంతో కొంచెం ఇబ్బంది పడుతుందా? వాళ్ళ మెంటల్ కూడా స్టేటస్ అనేది కూడా సెట్ అయ్యింది, సో వాళ్ళు కొంచెం డౌన్ కావడం, ఆటలకి దూరంగా ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఈ కడుపు నొప్పికి, ఇలాంటి అనారోగ్య సమస్యలకి కారణమవుతూ ఉన్నాయి. అలాగే జంక్ ఫుడ్ అని అంటూ ఉన్నారు. ఈ మధ్య సామాజిక మాధ్యమాలు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఈ నెలసరి సమయంలో, పీరియడ్ వచ్చిన సమయంలో ఎక్కువగా డార్క్ చాక్లెట్స్ తింటే దాని నుంచి అంటే అధిక రక్తస్రావం నుంచి కానీ, కడుపు నొప్పి కానీ, ఇతరత్రా సమస్యల నుంచి బయటపడచ్చు అని చూపిస్తూ ఉన్నారు. మరి అది ఎంత మటుకు అంటే పిల్లలు బాగా చూస్తున్నారు, సామాజిక మాధ్యమాలని బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి ఇది కరెక్టేనంటారా?
0: డార్క్ చాక్లెట్స్ అంటే మనకు దొరికే చాక్లెట్స్ కాదు అది, యాక్చువల్గా అది ఓన్లీ అంటే ఫారెన్ కంట్రీస్ లో. ఇండియన్ సినారియోలో డార్క్ చాక్లెట్స్ అనేది, ప్యూర్ డార్క్ చాక్లెట్స్ అనేవి దొరకవు. అది చాలా రేర్ అండ్ చాలా కాస్ట్లీ. మనకున్న సర్కమ్స్టాన్సెస్, మనకున్న ఇది ప్రకారము మనకున్న పద్ధతులే ఫాలో అవ్వచ్చు. అవి ఎక్కడివో డార్క్ చాక్లెట్స్ దొరుకుతాయి అన్నది ఓన్లీ సిటీస్లో దొరుకుతున్నాయి అంతే, బట్ చాలా కాస్ట్లీ అవి. దాని బదులు మామూలుగా పీరియడ్స్ వచ్చే ముందు మాత్రం నార్మల్ చాక్లెట్స్, స్వీట్స్ మాత్రం కట్ ఆఫ్ చేయాలి. ఇఫ్ మీకు యాక్సెస్ ఉన్నింది అని అంటే డెఫినెట్గా డార్క్ చాక్లెట్స్ వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే డిప్రెషన్ లోనయ్యే మనిషి పిల్లలకు కూడా డిప్రెషన్ తగ్గించే ఇది ఉంది, డార్క్ చాక్లెట్స్కి ఎఫెక్ట్ ఉంది. బట్ అది చాలా కాస్ట్లీ కాబట్టి నెవర్ మేము చెప్పము, అంటే అది విరివిగా దొరికే ఇది కూడా కాదు. మామూలుగా మీకున్న దాంట్లోనే, ఇప్పుడు మీరు కడుపు నొప్పే ఉంది, మీరు ఉన్న పద్ధతుల్లో అంటే వేడి కాపురం పెట్టుకోవడము, ఐస్ ప్యాక్ పెట్టుకోవటము, లేదా మినిమం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయటము పీరియడ్స్ వచ్చే ముందు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే కడుపు నొప్పి అనేది వంశపారపరంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, అంటే తల్లికో, మేనత్తకో, అక్కకో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో మీ పేరెంట్స్ కి తెలిసి ఉంటుంది ఆ జెనెటిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ అయిపోయి అంటే నాకే ఎందుకు ఇట్లా అవుతుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు మీ పనులు, మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. బట్ కానీ మీ కార్యక్రమాలకి అది అడ్డుపడుతుంది అని అంటే మాత్రం డెఫినెట్ గా స్కాన్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న వయసులోనే ఏమన్నా చిన్న చిన్న రుగ్మతలు ఉన్నా బయటపడచ్చు.
1: నెలసరి సమస్యల్లో వచ్చే అనారోగ్య సమస్యల గురించి చాలా చక్కగా తెలియజేశారు మేడం. ఇకపోతే మెనోపాజ్ అనేది ఒక పెద్ద భూతంలాగా కనిపిస్తుంటుంది మహిళల్లో. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టంటే గత తరం వాళ్ళల్లో 50 ఏండ్లు 55 ఏండ్లు పైబడ్డవారు మెనోపాజ్ అని అంటూ ఉంటారు ఆ సమయంలో. కానీ ఇప్పుడు అలా కాదు, 35+ నుంచే స్టార్ట్ అయిపోతుంది. అసలు ఏంటి మెనోపాజ్ అంటే? ఏంటండి
0: మెనోపాజ్ అంటే? మెనార్కీకి ఫుల్ ఆపోజిట్, అంటే ఋతుస్రావం ఆగిపోవటం. మెనోపాజ్కి ఇప్పుడు మీరు చెప్పినట్టు మెనోపాజ్కి ముందే ఒక 2-3 సంవత్సరాల ముందే బాడీలో చేంజెస్ మొదలవుతాయి. అంటే మనకు హాట్ ఫ్లషెస్, అంటే వేడి భరించలేకపోవటము, చల్ల ప్రదేశాలు ప్రిఫర్ చేయటము, చెమటలు పట్టటము, ఈజీగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఆందోళన రావటము, రాత్రి నిద్ర పట్టకపోవడము, అన్నెసెసరీగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం ప్రతి విషయము, తర్వాత భార్యాభర్త మధ్య సఖ్యత లోపించటము, ఇవన్నీ చూస్తాం. ముందు ఏజ్ ప్రకారము ఇండియన్ సినారియోలో 47 నుంచి 52 ఇయర్స్ని మెనోపాజ్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడున్న స్ట్రెస్కి, ఎందుకు అంటే మగవాళ్ళకి ఈక్వల్గా ఆడవాళ్ళు పరిగెత్తుతున్నారు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆడవాళ్ళు కష్టపడుతున్నారు, అది ఫిజికల్గా స్ట్రెస్ అవుతుంది, మెంటల్గా స్ట్రెస్ అవుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతి కార్యక్రమంలో వాళ్ళు ఉండాలి, ఇంట్లో పిల్లల దాంట్లో ఉండాలి, భోజనాలు వంట వండే దాంట్లో ఉండాలి, వాళ్ళ రోల్ ఉండాలి. సో బయట వాళ్ళకి ఎంత వర్క్ ఉంటుందో ఇంట్లో కూడా అదే పని ఉంటుంది. సో డెఫినెట్గా స్ట్రెస్ అయితే పడుతున్నారు, అది తెలియకుండా ఫిజికల్ స్ట్రెస్ అయితే జరిగిపోతుంది, తెలియకుండా మెంటల్ స్ట్రెస్ కూడా పడుతున్నాం. పడినప్పుడు అది బాడీ మీద డెఫినెట్ గా యాక్సిస్ మీద పడతా ఉంది. పడినప్పుడు మన బాడీలో ఏమవుతుంది అని అంటే సేమ్ మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చే FSH హార్మోన్స్ స్టాప్ అవ్వడం వల్ల ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అంటే అవి ప్రొడక్షన్ స్టాప్ అవుతాయి. అండా అండా అండాశయాల్ని

0: అంటే ఈ హార్మోన్స్ ఏమంటే మన నెలసరి ఎట్లా జరుగుతుంది అన్నది ఇవి డిసైడ్ చేస్తాయి. సో ఈ హార్మోన్సే మన బాడీలో చాలా ఇంపార్టెంట్. ఎప్పటికీ లైఫ్ లాంగ్ మనము మెచ్యూర్ అయినప్పటి నుంచి మెనోపాజ్ వచ్చేంత వరకు ఈ హార్మోన్స్ మన బాడీలో ప్రతి రోల్ చేసేది ఇదే.
1: ఓకే,
0: సో ఈ హార్మోన్స్ ఎప్పుడైతే మన బాడీలో సడన్ గా తగ్గడం మొదలు పెడతాయో ఇవన్నీ ఎముకల. ఇంకొక విషయం ఏంటంటే ఇవి హార్ట్ కి బోన్స్ కి చాలా ప్రొటెక్షన్, అంటే గుండెకి ఎముకలకి. ఇక్కడ ఒక విషయం గమనించేది ఏంటంటే ఇప్పుడు మూడు రకాల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ నేను చెప్పాల్సింది ఉండింది. అడాలసెంట్ డియూబి అంటే నేను ముందు చెప్పినట్టు ఒకటి, ఇది మెనోపాజల్ డియూబి. మధ్య వయసు వాళ్ళకు కూడా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్నో రకాల చేంజెస్, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. పిల్లలు కలగడం వల్ల, అబార్షన్స్ అవ్వడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఆ ఏజ్లో చాలా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటారు దాన్ని, ఆ ఏజ్లో సఫర్ అయ్యేది ఉంటుంది కంపల్సరీగా. ఆ ఏజ్ అయిన తర్వాత కూడా, అంటే మొత్తం పిల్లలు అయిపోయి ట్యూబెక్టమీ ఆపరేషన్, పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఋతుస్రావం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు డెఫినెట్గా గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవుతారు.
1: అంటే మన భాషలో చెప్పాలంటే, సాధారణ భాషలో చెప్పాలంటే, ఇంకా మెనోపాజ్ దగ్గరికి వస్తుంది అందుకే ఇలా అవుతుంది అని అనుకుంటారు.
0: అది అపోహ. అపోహ అంటే కొంతమందికి 50%కి జరగచ్చు అలా. ఋతుస్రావం ఎక్కువ అయ్యి స్టాప్ అవ్వచ్చు, లేదా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అంటే మూడు నెలలకు ఒకసారి ముట్టురా వచ్చి ఆగిపోవచ్చు, అలా జరగచ్చు. కానీ ఆ టైంలో ఎందుకు గైనకాలజిస్ట్ ని అప్రోచ్ అవ్వాలి అని అంటే, ముందు గైనకాలజిస్ట్ ఏం చూస్తారు, గర్భసంచి ఆకృతి ఎలా ఉంది, ఏమైనా వాపు వచ్చిందా, లేదా గర్భసంచి పొరలో వాపు వచ్చిందా, గర్భసంచిలో గడ్డలు చేరినాయి అంటే ఫైబ్రాయిడ్స్ అంటారు దాన్ని, లేదా ఆ గడ్డలు ఏ సైజు ఉన్నాయి, ఏ ప్లేస్ లో ఉన్నాయి. తర్వాత ఎండోమెట్రియోసిస్ అంటే ఋతుస్రావం అప్పుడు ఋతుస్రావం బయటికి రాకుండా కొంతమందికి రివర్స్ వెళ్ళిపోతుంది, ఎండోమెట్రియోసిస్ అంటారు ఆ ఫినామినన్ని. అప్పుడు వాళ్ళకి సివియర్ గా పెయిన్, 90% ఆఫ్ ఆ పేషెంట్స్ లో, అంటే ఎవరికైతే కడుపు నొప్పి ఉంటుందో వాళ్ళకి గమనించినట్లయితే 90% వాళ్ళకి స్కానింగ్ లో అయినా లాప్రోస్కోపీ చేసినప్పుడు వాళ్ళకు డెఫినెట్ గా ఋతుస్రావం బయటికి ఎట్లా వస్తుందో లోపలికి అట్లా వెళ్ళిపోతుంటది, వెళ్ళిపోయి గర్భసంచి పొరలలో, అండాశయాలలో
1: అక్కడ చేరిపోతుంటది.
0: సో వాళ్ళకు సివియర్ గా నొప్పి ఉంటుంది,
1: కడుపు నొప్పి.
0: అలాంటి వాళ్ళకి కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇంపార్టెంట్.
1: ఓకే, సో అంటే ఇది మధ్య వయస్కులో ఉన్న మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఓకే,
0: ఇప్పుడు స్టడీస్ లో మాత్రము ఆల్మోస్ట్ 20 ఏళ్ల వయసు వాళ్ళకి కూడా చూస్తున్నాం మేము.
1: సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే
0: ఉండాలి. అప్పుడు మాకు అర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా చూడగలుగుతాం.
1: దీనివల్ల గర్భసంచి కూడా
0: డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండాశయాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండాశయాలకు గర్భసంచికి కనెక్టింగ్ ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా డ్యామేజ్ అయినప్పుడు ఫ్యూచర్ లో పిల్లలు కూడా కాకపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది.
1: ఓకే, సో ఇవన్నీ కూడా మనం మెనోపాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మెనోపాజ్ ముందు జరిగే విషయం ఇది. తర్వాత మెనోపాజ్ వచ్చే సమయంలో కూడా మనం అనుకున్నాం కదా నెలసరి సమస్యలు ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయని. మెనోపాజ్ లక్షణాలను ఎట్లా గ్రహించాలంటారు? మీరు చెప్పినట్లు ఇప్పుడు నిద్ర పట్టకపోవడము, అలసిపోవడము, ఎక్కువగా చెమటలు పట్టడము, ఇవన్నీ కూడా మెనోపాజ్
0: లక్షణాలు.
1: మరి ఈ మెనోపాజ్ సమయాన్ని ఏ విధంగా మనం అధిగమించాలి?
0: మెనోపాజ్ అనేది అంటే డయాగ్నోసిస్ చేయడం, ఎప్పుడైనా ఒక మహిళకు ఒక సంవత్సరం పాటు నెలసరి ఆగిపోయినది అని అంటే దానికి మెనోపాజ్ కిందికే మనము గుర్తించాలి. మెనోపాజ్ లాగే మనకు ఏమన్నా అనుమానం ఉంది అని అంటే నాకు మెనోపాజ్ వచ్చిందా లేదా. కొంతమందికి ఏంటంటే 45 సంవత్సరాల ముందే ఆగిపోతుంది, వాళ్ళకి డెఫినెట్గా డౌట్ వస్తుంది నిజంగానే నాకు మెనోపాజ్లో వచ్చానా అని. సో అది కంపల్సరిగా 42-43 సంవత్సరాల కన్నా ముందు ఆగిపోయింది అని అంటే అది డెఫినెట్గా ప్రిమెచ్యూర్ మెనోపాజ్. అంటే మామూలుగా ఆగిపోయేదానికన్నా ఆల్మోస్ట్ ఒక 4-5 ఏళ్ల ముందే అయిపోయింది. సో వాళ్ళు డెఫినెట్గా మెజర్స్ తీసుకోవాలి. వాళ్లే కాకుండా మెనోపాజ్ వచ్చిన వాళ్ళు కూడా సంవత్సరం ముట్టు నెలసరి ఆగిపోయింది అన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ని కలిసి ఇది మెనోపాజ్ లక్షణాలేనా, అన్నప్పుడు కొన్ని అడుగుతారు, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఫేస్ అవుతున్నారా. దాన్ని డిటెక్ట్ చేయడానికి అన్నది ఏం అవసరం లేదు.
1: ఓకే,
0: ఒక సంవత్సరం
1: లక్షణాలను
0: బట్టి మనము ఆ లక్షణాలు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నప్పుడు డెఫినెట్ గా గైనకాలజిస్ట్, అంటే అధిక చెమట రావటము, నిద్ర పట్టకపోవడము, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, ఆందోళన కలిగించడము, లేదా కొంతమందికి ఒక సంవత్సరం నెలసరి ఆగిపోయిన తర్వాత మళ్ళీ మైల బిగిన్ కావడము, అప్పుడు డెఫినెట్ గా

0: గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఎందుకు అని అంటే ఒక సంవత్సరం ఆగిపోయిన తర్వాత ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో మహిళలు రాకూడదు. వచ్చిన వెంటనే డాక్టర్ని ఎందుకు సంప్రదించాలి అని అంటే క్యాన్సర్ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా, మా బాడీలో తెలియకుండా జరిగిపోతుందా, గర్భాశయ క్యాన్సర్ ఉందా, గర్భసంచి క్యాన్సర్ ఉందా, ఒవేరియన్ క్యాన్సర్ ఉందా, వేరే ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా అన్న తెలుసుకోవటానికి మనము వెళ్ళి ఏం కంప్లైంట్ లేదు అన్నప్పుడు వదిలేసుకోవచ్చు. లేదు మెనోపాజల్ సింప్టమ్స్ మీరు చాలా ప్రాబ్లం అవుతా ఉంది, మీరు డైలీ లైఫ్ యాక్టివిటీస్ ని డిస్టర్బ్ చేస్తుంది అన్నప్పుడు మీరు పలాని మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు. మెయిన్ థింగ్ ఇస్ ఇక్కడ కూడా సేమ్, డైలీ లైఫ్ యాక్టివిటీస్ చేంజ్ చేసుకోవాలి, డెఫినెట్గా ఎక్సర్సైజెస్ కంపల్సరీ, సూర్యరశ్మి పడేటట్టు ఎక్సర్సైజెస్ వాకింగ్ యోగానో చేయాలి. ఫుడ్ ఎప్పుడు ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్ అంటారనమాట, అంటే సోయా ప్రోటీన్స్, సోయా చంక్స్ ఆ ఫుడ్ మీ ఫుడ్లో యాడ్ చేసుకోవాలి. కంపల్సరిగా ప్రోటీన్ ఫుడ్ కంపల్సరిగా తినాలి, ఫ్యాట్స్ తగ్గించుకోవాలి. ఎందుకంటే మజిల్ వేస్టింగ్ అంటే కండరాల క్షీణత స్టార్ట్ అవుతుంది. కాల్షియం రిచ్ ఫుడ్, ఇప్పుడు చాలా పెద్ద అపోహ ఏంటంటే పాలు తాగకూడదు, పాలు తాగితే లావ్ అవుతాము, ఒళ్ళు వేడి చేస్తుంది, అది చాలా పెద్ద అపోహ. పాలు బటర్ మిల్క్ అంటే మజ్జిగ పెరుగు చేసినన్ని మంచి దానివల్ల వచ్చే మంచి ఇది, ఎస్పెషలీ మన ఇండియన్ సినారియోలో అంత చౌకక దొరికేది పాలు ఎగ్గే మిగతావి పోలిస్తే. సో పాలు ఎగ్ రోజు ఎవ్రీడే యాక్టివిటీలో ఉండాలి. ఎందుకు అంటే కాల్షియం ఎక్కువ ఉంటాయి పాలల్లో ఎగ్గులో, ఇంకా వేరే ఏ ఫుడ్లో అంత కాల్షియం ఉండదు. అండ్ మజ్జిగ పెరుగు, బికాస్ మజ్జిగలో పెరుగులో ప్రోబయాటిక్స్ అనేది ఉంటుంది. అవి ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మెనోపాజ్లో, అవి ప్రివెంట్ చేయడానికి దోహదపడతాయి.
1: ఓకే, సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యంగా ఇది మెనోపాజ్. కానీ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం డాక్టర్ గారు ఏంటంటే, అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత పడే ఇబ్బందుల కంటే ముందే మనము అంటే ముట్లు ఆగిపోయిన తర్వాత గర్భసంచిని తొలగించుకుంటే బాగుంటుంది కదా అని చాలామంది కొంచెం నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే డాక్టర్ని ఏమాత్రం సంప్రదించకుండా స్వంత నిర్ణయాలతో ఇలా ఈ ఛానల్లోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇది కరెక్ట్ అంటారా? ఒకవేళ కరెక్ట్ కాదంటే దీనివల్ల వచ్చే దుష్ఫలితాలు ఏంటి?
0: ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా పద్ధతులు వచ్చినాయి ఇప్పుడు, కొత్త పద్ధతులు. అంటే పీరియడ్స్ ఇప్పుడు ఒక 35 ఏళ్ళ పేషెంట్ ఆమెకు డెలివరీలు అయిపోయినాయి, ఆపరేషన్ అయిపోయింది, వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా గర్భసంచి పనికిరాదు. అంటే ఒక వెస్టీజియల్ ఆర్గాన్, ఇప్పుడు అపెండిక్స్ ఎట్లా పనికిరాదు అని అనుకుంటామో మనము, అట్లా ఒక వెస్టీజియల్ ఆర్గాన్ అంటే ఎందుకు ఇంకా సఫర్ కావాలి, ఆ బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి వేరే విషయం మీద, ఏదంటే తెల్ల మైల, తెల్ల బట్ట పోతుంది. ప్రతి పేషెంట్ ఏమనుకుంటారంటే తెల్ల బట్ట పోతుంది అని అంటే ఫ్యూచర్లో నాకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పింటారు ఆమె క్యాన్సర్తో ఇలా అయిపోయింది, ఈమె క్యాన్సర్తో ఇలా అయిపోయింది, లేదా సోషల్ మీడియా ఎక్కువ చూసి దానివల్ల క్యాన్సర్ వస్తుందేమో నాకు ఫ్యూచర్లో, ముందే తీయించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదా అన్న అపోహ ఫస్ట్ అపోహ. ఇంకొకటి పీరియడ్స్ ప్రాబ్లము, ఎవ్రీ మంత్ నాకు ఇది అవసరమా, ఈ బ్లీడింగ్ నేను సఫర్ అవ్వడము, కడుపు నొప్పి, నేను బ్యాక్ పెయిన్, నడుము నొప్పి భరించలేక, ఫస్ట్ వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్స్ ని సంప్రదిస్తారు. సంప్రదించిన వెంటనే వాళ్ళు తెలిసి తెలియని దాంతో మీరు ఆపరేషన్ చేయించుకోండమ్మా, ఇదే ఉత్తమమైన మార్గం అని చెప్పేస్తారు. సో అది ఎటువంటి పరిస్థితుల్లో చాలా చాలా ఫ్యూచర్లో కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయి. ఎందుకు అని అంటే ఒక్కసారి గర్భసంచి తీసేసిన తర్వాత బాడీలో ఆటోమేటిక్గా హార్మోన్స్ పడిపోతాయి, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనేది. ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే వాళ్ళకు ఎప్పుడో 50 సంవత్సరాలకు వచ్చే మెనోపాజ్ లక్షణాలు 30-35 సంవత్సరాలకే స్టార్ట్ అయిపోతాయి. అంటే 15-15 ఏళ్ల ముందే వృద్ధాప్య లక్షణాలు స్టార్ట్ అవుతాయి. అంటే ఎముకలు గొల్లపోవడము, చర్మం పొడిబారిపోవడము, ఈజీగా ఫ్రాక్చర్ అంటే చిన్న చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్లు కావడము, తుంటి ఎముకలు విరగటము, తర్వాత హార్ట్ అటాక్లు, కార్డియాక్ అరెస్ట్లు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మనకు అండాశయాల నుంచి వచ్చే ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా ప్రొటెక్షన్ వీటిల్కి. సో ఎప్పుడైతే మనకు ఆపరేషన్ ముందే అయిపోయింది అనంటే మన బాడీ మెల్లమెల్లగా వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయని అర్థం. సో ఏమన్నా అవసరం అయ్యి డెఫినెట్గా ఆపరేషన్ చెయ్యాలి అని మీ గైనకాలజిస్ట్ చెప్తేనే చేయించుకోండి.
1: అంతే అంటే సో ఇలాంటి అపోహలకు గురి కాకుండా డాక్టర్ గారిని సంప్రదించి కరెక్ట్ నిర్ణయం తీసుకొని ముందు

0: అడుగు వేయాలి, కానీ సొంత నిర్ణయాలతో ఇలాంటి డేరింగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. సో చాలా చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ పొలేపల్లి యామిని పూర్ణతిలక గారు. అంటే నెలసరి సమస్యలు, వచ్చే ఆరోగ్య సమస్యలు, మెనోపాజ్, మెనోపాజ్కు ముందు ఉండే సమస్యల గురించి, అలాగే గర్భసంచికి సంబంధించిన సమస్యల గురించి మంచి విషయాలు తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు నెలసరి మరియు మెనోపాజ్లో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ పోలేపల్లె యామిని పూర్ణదిలుక గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె సునీత. ఇంతటితో ఈనాటి కాంతిరేఖల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ముందుగా హిందీలో వార్తలు విందాం.

0: for used for shoes refurbished for school children in Ladakh, showing India's journey towards sustainability. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Union Cabinet clears two elevated road projects worth over 25,000 crore rupees for Varanasi in Uttar Pradesh. Railway Ministry launches new beta version of IRCTC website to make train ticket booking simpler and more user-friendly. World famous Rath Yatra of Lord Jagannath and his two siblings begins today at Puri in Odisha. US says it launched new wave of strikes on Iran aimed at protecting vessels in Strait of Hormuz. In football, defending champions Argentina beat England 2-1 in second semi-final of FIFA World Cup to set up title clash with Spain. And in men's cricket, second ODI of three-match series between India and England to be played in Cardiff this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనపై రెండేళ్ల నమ్మకం పేరిట బహిరంగ సభ నిర్వహణ, వాడరేవు సముద్రతీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్టు పోలీస్ స్టేషన్, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలు వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అభివృద్ది సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. రాష్ట ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ది, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై రెండేళ్ల నమ్మకం పేరుతో జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో జిల్లా ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక శాసనసభ్యులు కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జె గోపినాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోస్టల్ మెరైన్ ఐజీ జట్టి గోపినాథ్ మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. చీరాల ప్రాంతాన్ని సుందరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నామని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య స్పష్టం చేశారు. చీరాలలో ప్రధాన సమస్యగా ఉన్న కుందేరు ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ, దశల వారీగా కుందేరు కాలువ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకుగాను మొదటి దశగా సుమారు 5 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో చిన్నారులు, స్త్రీల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మహిళా శిశు సంక్షేమం విభాగ ఐజీ బి రాజకుమారి అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణపై శక్తి బృందాలు స్పందిస్తూ సత్వర సేవలు అందిస్తున్నాయన్నారు. ఆపరేషన్ ట్రేస్ ద్వారా తప్పిపోయిన 9,700 మంది స్త్రీలు, బాలికలను కాపాడి వారి కుటుంబాలతో కలిపామన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని మాట్టూరు, గన్నవరం గ్రామాలలో 5.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల అభివృద్ది పనులకు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహన చోదకులు ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి పోలీసు సిబ్బందితో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులు జరిమానాలు విధిస్తారనే భయంతో కాకుండా మీకోసం ఎదురుచూసే మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని తెలిపారు. రాష్ట మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాజెక్ట్స్ సీజీఎం కె లింగమూర్తి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పలు విద్యుత్ అభివృద్ది కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పీఎం సూర్యాగర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థలను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ శ్మశాన వాటికల అభివృద్ది కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేసన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల మండల కేంద్రం పిట్టలవానిపాలెంలో అపరకర్మల భవనం, హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మానవ జీవితంలో చివరి ప్రయాణం అత్యంత గౌరవప్రదంగా సాగాలని, ఆ సమయంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.

మని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి అర్జీలను స్వీకరించారు. ఈ క్రమంలో రేపల్లె మండలం బాడెకాలువ పరిధిలో 350 ఎకరాల్లో బంజారా పోరంబోకు భూముల్లో సాగుదారులుగా ఉన్న చిన్న రైతులకు ప్రభుత్వం ఎరువులు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాజా చిత్రం కోసం చిత్ర పాడిన పాట. సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కర్తాల నుంచి గోపాల్, మహేశ్వరి, విఘ్నేష్, ప్రవల్లిక, విష్ణువర్ధన్, అలాగే వరంగల్ కరీమాబాద్ నుంచి రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. మరి పాటను వినే ముందు ఎల్ఐసి వారి మై ఎల్ఐసి యాప్ వాణిజ్య ప్రకటన వినండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ప్రకటన విన్నారు, ఇప్పుడు వినండి రాజా చిత్రం నుంచి ఈ పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: వందే మాత్రం శ్రీనివాస్ స్వీయ సంగీత సారథ్యంలో స్వర్ణలత బృందంతో కలిసి పాడిన పాట ఒసే రాములమ్మ చిత్రం కోసం ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్ సైమా, మెహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి మిత్రులు, అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
6: నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేశ్, అక్షయ్, అలాగే అలంపూర్ నుంచి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, కళ్యాణ్, చంద్రకళ, నాగమ్మ, మేరమ్మ, ఎస్తేరి, సరోజమ్మ. వీరందరి కోరికపై గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్ బృందం, సంగీతం ఇళయరాజా, చిత్రం దళపతి.

0: पढ़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇక కార్యక్రమంలో తర్వాత విందాం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, కుమరయ్య, కార్తీక్, లక్ష్మయ్య. వీరంతా కోరుతున్న పాట సింహాసనం చిత్రం కోసం వినండి. ముందుగా ఒక ప్రకటన విందాం.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: రా సీతారామన్, పి సుశీల బృందం ఆలపించిన గీతం అది. వేటూరి సాహిత్యం, బొప్పిలహరి స్వరకల్పన.

రంగారెడ్డి జిల్లా ముచ్చల గ్రామం నుంచి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, అలాగే నంద్యాల జిల్లా పాణ్య మండలం కందికాయపల్ల గ్రామం నుంచి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. వీరంతా కోరుతున్న పాట గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సంగీతం వందేమాతరం శ్రీనివాస్, చిత్రం పెళ్లి పందిరి.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు.

0: మరి లోకల్లో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి?
1: బుగ్గ మీద వెచ్చని సిగ్గు,

ఇక తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే కర్నూలు చిత్తారి వీధి నుంచి మద్దయ్య, సాలమ్మ, శేఖర్, లక్ష్మి, మోక్షిత్, గురునందన్, దివ్య, రవిచంద్ర, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వీరంతా కొడుతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన గీతం. సంగీతం కోటి. వినండి వీరందరి కోసం ఈ పాట.

సందీప్ చోత సంగీత సారథ్యంలో రాజేష్ అనురాధ శ్రీరామ్ ఆలపించిన గీతం వినండి. ప్రేమ కథా చిత్రం కోసం ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్నకోట గ్రామం నుంచి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే జగిత్యాల జిల్లా వెల్లూళ్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, భార్గవి, కిషోర్, హరిప్రియ, వేద, ప్రమోద్, విజయారాణి, నర్సయ్య, లక్ష్మీ.

102.4 మెగా హెడ్స్ పై శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం. సికింద్రాబాద్ బురిదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుంచి శ్రోతలు సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నలతేజ, అధిర, త్రివర్ణ, చేతన్ సిన్హ, విక్రమ్ సిన్హ, గౌతమ్, వీరందరి కోరికపై సత్యం సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం వినండి. తలంబ్రాలు చిత్రం కోసం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ నుంచి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న, మనస్విని మహిత, చంద్రయ్య, మళ్లవ నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, సీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమశేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శామ్, వెంకటేష్ బాబు, అఖిల, దశరథ, వనజ, నరసింహ. వీరందరి కోరికపై సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, స్వరకల్పన చక్రవర్తి, గానం రామకృష్ణ, చిత్రం పేరు శారదా.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి కార్యక్రమంలో ముందుగా జీన్స్ చిత్రం కోసం నిత్యశ్రీ పాడిన పాట స్వరకల్పన ఏఆర్ రెహమాన్.

శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి చిత్రాంజలి వింటున్నారు. కార్యక్రమంలో ఇందాక మీరు విన్న ఆ పాట ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో సాధన సర్గం ఆలపించిన గీతం. అది ప్రియురాలు పిలిచింది చిత్రంలోనిది. ఇక ఇప్పుడు వినండి రామ్ లక్ష్మణ్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మను చిత్ర ఆలపించిన గీతం ప్రేమానురాగం చిత్రం కోసం.

మీరు విన్నా పాట అవునన్నా కాదన్నా చిత్రంలోనిది. ఇంతటితో ఈనాటి చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు.

తర్వాత వినండి. అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి తుమ్మలచెర్ల గోపీనాథ్ గారు.

ముద్దుల మామయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటున్నారు తెలంగాణ రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

బలిపీఠం చిత్రం నుంచి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట, గీత రచన దాసరది, సంగీతం చక్రవర్తి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్.

ఇప్పుడు వినండి స్నేహబంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ ప్రసాద్, హోటల్ బాబురావు రవి, టీ స్టాల్స్ అమీర్ చాబాష, ఇంకా శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలమ్మ, పెంచలయ్య, సుబ్బలమ్మ, సుబ్బలయ్య, రవి, బెజవాడ మాల్యాది, మాల్యాద్రి, అజయ్, నజీర్, పరందామయ్య, సురేష్, రాము, తాత, వెంకటేశ్వర్లు వీరందరి కోసం ఈ పాట.

సంసారం ఒక చదరంగం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఎద్దు మైలారం నుండి సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్.

0: మీరింతవరకు రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: గుర్తు చేసుకుందాం.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
2: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్టంలో నిర్వహించిన హస్తకళ ప్రదర్శనలు కళాకారులకు ప్రత్యక్ష మార్కెట్ అవకాశాలతో పాటు జీవనోపాధికి కొత్త మార్గాలు చూపాయని, ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం అద్భుత విజయాన్ని సాధించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఔషధ గుణాలున్న మొక్కలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నందున వీటి పెంపకం, మార్కెటింగ్ దిశగా రైతులను ప్రోత్సహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ సుగంధ మొక్కల సాగు, మార్కెటింగ్ అంశంపై వైద్యారోగ్య, ఏపీ ఔషధ సుగంధ మొక్కల బోర్డు నిన్న నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చేనేత జౌళీ శాఖ మంత్రి సవిత ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. భారత్ టెక్స్ 2026 కార్యక్రమంలో పాల్గొని జాతీయ అంతర్జాతీయ కొనుగోలుదారులతో భేటీ కానున్నారు. టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారని మంత్రి కార్యాలయం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల బీమా నమోదుపై రైతులకు అవగాహన కల్పించాలని, ఎక్కువ మంది అన్నదాతలు నమోదు చేసుకునేలా చూడాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు. అమరావతి నుంచి మండల, డివిజన్, జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న ఆయన సమీక్షించారు. రాష్టంలో వరుసగా 2 ఏడాది విద్యుత్ వినియోగదారులకు బిల్లుల సర్దుబాటు చేయబోతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలో ఎల్నినో ప్రభావంతో రోజుకు విద్యుత్ వినియోగం 280 మిలియన్ యూనిట్లకు చేరిందని, అయినప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రానున్న 2 రోజులు రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 9:45 సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 77,409 వద్ద కొనసాగగా, మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 52 పాయింట్ల లాభంతో 24,131 వద్ద కదలాడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: BFM 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పులు.

0: సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
1: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
3: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో పూరిలోని జగన్నాథస్వామి ఆలయంలో జరిగే జగన్నాథ రథయాత్ర కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆక్వాసాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టుల

ను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. చేనేత జౌళీ శాఖ మంత్రి సవిత ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. భారత్ టెక్స్ 2026 కార్యక్రమంలో పాల్గొని జాతీయ అంతర్జాతీయ కొనుగోలుదారులతో భేటీ కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి వినియోగిస్తున్న సాంకేతికతను కేంద్ర విద్యాశాఖ అధికారులు ప్రశంసించారు. ఢిల్లీలో నిన్న కేంద్ర పాఠశాల విద్యాశాఖ అదనపు కార్యదర్శి ధీరజ్ సాహు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్టం తీసుకువచ్చిన సంస్కరణలను సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు వివరించారు. భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్టంలో మహిళలు యువతుల భద్రతకు త్వరలోనే క్యూఆర్ కోడ్ను అమల్లోకి తీసుకువస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. మహిళల భద్రతకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభయ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం సరికొత్తగా మరోసారి దాడులను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువట్రూప ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు విస్తున్నాయని, దీని కారణంగా రానున్న 2 రోజులు రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ అలాగే యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ లైన్ తిరిగి 1 గంటకు వింటారు.

0: विविध भारती FM 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3. గుంటూరైనా గుడివాడైనా వింటున్నారు వివిధ భారతి FM 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

4 o'clock 5 minutes 25 seconds ఎగ్జాక్ట్లీ అయిపోతుంది. మనం ఎంటర్ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ మీకు తెలుసాలో మీకు తెలుసా మనం ఎలాంటి ప్లేస్ కి ఇవాళ వెళ్లబోతున్నామో. చాలా మంది ఈ ప్లేస్ లకి వెళ్లాలంటే భయపడతారు, కానీ ఈ రోజు మనం వెళ్తున్నాం, వెళ్లి తీరుతాం. మరింతకీ ఎక్కడికి తీసుకెళ్లబోతున్నాను అంటే, చాలా మందికి గోడ మీద బల్లిని చూసినప్పుడు, పక్క నుండి వెళ్తున్నప్పుడు ఏదన్నా బొద్దింకో లేకపోతే ఏదన్నా చిన్న రెక్కలాగా ఉండి ఏమన్నా పురుగులు చూసినప్పుడు సడన్ గా ఒక భయం అనేది వచ్చేస్తుంది కదా. అంటే పాకే జంతువుని చూసి

చిన్నప్పుడు ఒక రకమైన భయం వస్తుంది. అయితే వీటిలో కాస్త విషపూరితమైనవి కూడా కొన్ని ఉంటాయి, అవే పాములు. సో ఈరోజు వరల్డ్ స్నేక్స్ డే, అండ్ దీని సందర్భంగా మనం వెళ్ళబోతున్నాం ఒక స్పెషల్ ప్లేస్కి అనమాట. అంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి స్పెషల్ ప్లేసెస్ అయితే. అండ్ నేను ఇందాక అన్నాను కదా, పాములను చూసి కూడా భయపడతారు చాలా మంది. అండ్ కొంతమంది ఏం చేస్తారు, పాము కనబడుతుంటేనే దాన్ని తన్ని తరిమేయాలని ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈ పాముల్ని చూసి భయపడే ఫోబియా కూడా ఒకటి ఉంటుంది, అదే ఒఫిడియోఫోబియా అనమాట. మరి ఇలాంటి ఫోబియాని పక్కకి నెట్టేసి మరీ ప్రకృతి అందాలని చూసేందుకు వెళ్తూ ఉంటారు కదా చాలా మంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవి ప్రాంతం తీసుకోండి, చాలా మందికి క్రూర మృగాలంటే భయం ఉంటుంది. కానీ సఫారీ పేరుతో ఎంతమంది వెళ్తున్నారు, అదేవిధంగా పాములు చూసి భయపడే వాళ్ళు కూడా ఈ పాముల్ని అందమైన ప్రకృతి ప్రాంతంలో చూసేందుకు వెళ్తున్నారనమాట టూరిజం పేరున. మరి అటువంటి ఆసక్తికరమైన ప్రదేశాలు మనం ఈరోజు చూడబోతున్నాం. సో అందుకి మనం వెళ్ళబోయే ప్లేస్లో ఏముంటాయో తెలుసా, కొన్ని వందల వేల పాములు ఉంటాయి. ఎందుకు చందన మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తున్నావు ఇక్కడికి అనుకుంటున్నారా? వెళ్దాం, అసలు మనం వెళ్ళేది రేడియో ద్వారా కదా, మనకేం భయం లేదు కాబట్టి. సో ముందుగా ఒక మంచి పాట వినేసి అండ్ చక్కగా ఆ ప్రదేశాలకి వెళ్దాం, చూసొచ్చేద్దాం. వింటూ ఉండండి మీకు తెలిసే ప్రోగ్రామ్ చందనతో కలిసి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

సో ఇప్పుడైతే మీకోసం మంచి సాంగ్ వినిపించేస్తున్నాను. ఈ పాట ఎవరు పాడారు అని అంటే హరిహరన్ గారు, అలాగే అనురాధ శ్రీరామ్ గారు పాడారు. అండ్ అలాగే దేవగారు మ్యూజిక్ అందించగా ఏఎం రత్నం గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి సినిమా పేరు ఏంటో తెలుసా? నాగ. మరి ఆ సినిమాలోంచి సాంగ్ వినేసైంది. వింటూ స్టేట్ యూర్

మరి నాగా సినిమా నుంచి సాంగ్ అయితే వినేశాం కదా, మరి ఆ నాగులని అంటే ఆ పాముల్ని చూసేందుకు మనం వెళ్ళబోతున్నాం. ముందుగా అయితే గిండి స్నేక్ పార్క్ అన్నమాట. సో పేరులోనే ఉంది చూసారా, అది పాములకు సంబంధించిన ఒక అందమైన పార్క్. మరి ఇది ఎక్కడుంది ఈ పార్క్ అంటే చెన్నైలో ఉందన్నమాట. మరి ఇది ఇది ఒక స్నేక్ పార్క్ అని చెప్పా కదా, అయితే ఇండియాలోనే ఒక ప్రముఖ రెప్టైల్ సంరక్షణ కేంద్రాల్లో ఇది కూడా ఒకటనమాట. అంటే చాలా మంది ఈ పాకే జంతువుల్ని చూడగానే అబ్బా అని చెప్పి చిరాకు పడుతూ లేకపోతే భయపడుతూ ఉండే స్వభావం అందరిలోనూ చాలా మందిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి వాటి సంరక్షణ బాధ్యతల్ని తీసుకున్నారనమాట. అండ్ అనేక రకాల విషపూరితమైన పాములు ఉంటాయి, అలాగే విషరహితమైన పాములు కూడా ఉంటాయి. పాము అనగానే చాలా మంది ఏమనుకుంటారు, అమ్మో ఇప్పుడు ఇది కాటేసిందంటే మనకుందే, మనకి టక్కని విషం ఎక్కేసింది అనుకుంటారు. కానీ అన్ని పాములకి ఉండదట. సో కొన్ని పాములకి మాత్రమే ఉంటుంది, కొన్ని అసలు విషం లేని పాములు కూడా ఉంటాయి. మరి అంతేకాదు ఈ పాముల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాటి ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి విషయాలపైన మనం అక్కడికి గనుక వెళ్తే మనకి శిక్షణ కూడా ఇస్తారు. అండ్ ఇలాంటి ప్లేసెస్ ఎవరెవరికి బాగా బెస్ట్ అంటే చదువుకునే స్టూడెంట్స్ కి కానీ నేచర్ లవర్స్ ప్రకృతి ప్రేమికులు చాలా మందికి ఈ యొక్క పార్క్ అనేది బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ పాములపై మనకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు మనకి పాము అనగానే చాలా అపోహలు ఉంటాయి కదా, అంటే అమ్మో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాముని మీరు చూసారనుకోండి, చాలా మంది ఎలా ఫీల్ అవుతుంటారు, ఇప్పుడు ఇది నా దగ్గరికి వస్తుందేమో, అమ్మో ఇది పడగ విప్పింది, ఇది నా మీద పగ పట్టిందేమో, ఇలా

కొన్ని అపోహలు పడుతూ ఉంటారు కదా. అయితే ఇటువంటి అపోహలన్నీ కూడా తొలగించేందుకే వారు ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారట గిండి స్నేక్ పార్క్ వాళ్ళు. మరి చెన్నైలో ఉన్న గిండి స్నేక్ పార్క్ గురించి నేను మీతో షేర్ చేశాను కదా, మరొక అందమైన ప్రదేశానికి, అది కూడా ఇటువంటి పాములు ఉండే ప్రదేశానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను ఈ మీకు తెలిసిన ప్రోగ్రాంలో. అండ్ ఈలోపు ఇంకొక మంచి సాంగ్ వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

నాగమణి సాంగ్ అయితే వినేశారు రోజా సినిమా నుంచి. అండ్ మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు మీకు తెలుసా మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం, అక్కడ ఎన్ని పాములు ఉన్నాయి అంటే యాక్చువల్లీ ఇది కూడా ఒక మంచి ప్లేస్ అన్నమాట. మరి ఈ ప్లేస్ పేరేంటి ఇంతకేనంటే మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ అండ్ హెర్పటాలజీ సెంటర్ అనమాట. పేరు పెద్దగానే ఉంది, అక్కడ కనిపించే పాములు కూడా అంతే పెద్దగా ఉంటాయి అనమాట. మరి ఇక్కడ ఈ ప్రదేశంలో ప్రత్యేకించి మనకి పాములతో పాటుగా ఈ మొసళ్ళు అంటే క్రొకోడైల్స్ కూడా కనబడుతూ ఉంటాయి. మరి ఇంతకీ ఎక్కడుంది ఈ ప్లేస్ అంటే గనక తమిళనాడులో ఉందన్నమాట. అండ్ ప్రత్యేకించి ఈ కేంద్రం కూడా రెప్టైల్ సంరక్షణ కేంద్రంగా నిలిచింది. అయితే ఇక్కడ నిందాక అన్నట్టు మొసళ్ళు కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు అనేక రకాల పాముల్ని ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారు. అండ్ వాటిపైన శాస్త్రీయ పరిశోధనలు కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట కొన్నిసార్లు. అండ్ ఇలా నిర్వహించి ఏం చేస్తారు, వాటి యొక్క లైఫ్ స్టైల్ని అలాగే ఒకవేళ ఆ పాము గనక కాటు వేస్తే లేకపోతే

ఆ పాముకి ఉన్న మెడిసినల్ ఇవి ఉంటాయి కదా క్వాలిటీస్, ఇలాంటివన్నీ కూడా అంటే కొన్నిసార్లు మనకి పాము విషయాన్ని కూడా మెడిసిన్లు వాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి అన్నీ కూడా సందర్శకులు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారనమాట. సో కొన్ని ఈవెంట్స్ ద్వారా అండ్ ఈ ప్లేస్ ప్రత్యేకించి మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ అండ్ హెర్పటాలజీ సెంటర్ అనే ఈ ప్లేస్ ప్రత్యేకించి ఫ్యామిలీ టూరిస్టులకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వైల్డ్ లైఫ్ లవర్స్కి అంటే వన్యప్రాణుల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. అండ్ ఇందాక అన్నాను కదా పాకే జీవులు అంటే చాలా మందికి భయం ఉంటుందని, వాటిల్లో అలా నమిలి చక్కగా కరకర ఏదో మన ఇంట్లో మనం అప్పడాలు వడియాలు తినేసినట్టు ఇతర జీవుల్ని తినేసే ఆ పాకే జీవుల్లో ఒకటి అంటే సరీసృపాల్లో ఒకటి ఏదేనంటే ఈ మొసళ్ళు అనమాట. అండ్ చాలా షార్ప్గా ఉంటాయి వాటి టీత్ అయితే. సో మనం పాముల దగ్గర నుంచి మొసళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, బట్ ఈ రోజు అయితే మనం పాములనే చూసేసొద్దాం ఈ ప్లేస్లో. అండ్ నెక్స్ట్ ఇంకొక అందమైన ప్లేస్ నేను మీకు పరిచయం చేస్తాను, అలాగే పాములు ఉండే ప్లేస్. మరి ఆ ప్లేస్ చూడడానికన్నా ముందు ఒక మంచి రెట్రో సాంగ్ ఖైరీ సినిమా నుంచి వస్తుంది. ఈ సాంగ్ తర్వాత నేను న్యూస్ తర్వాత మళ్ళీ మీ అందరితో కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి మీకు తెలుసా ప్రోగ్రామ్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు రిలే వింటారు. 12:40 కు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.

0: అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో ధోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.
1: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit, and find solutions to mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
0: అలాగే

0: జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.
1: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit, and find solutions to mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
0: అలాగే కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహించడానికి సభ్య దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
1: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్దరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరీలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్టపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ఒక

ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జల మార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సీటీసీ 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిలా ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు పూరీలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: Bharti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. సో ఫస్ట్ లైన్ లోనే ఒక మంచి లిరిక్ అనిపించింది, నీ నవ్వే నాగస్వరమే అంటూ. సో ఒక అమ్మాయి నవ్వుని ఒక నాగస్వరంతో పోల్చారనమాట ఇందులో. ఎంత బాగుందో కదా. మరి ఇలాంటి ఒక అందమైన ప్రదేశాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నా. అండ్ ఇది ఎక్కడ ఉంది అని అంటే బెంగళూరులో ఉందన్నమాట, ఒక అందమైన స్నేక్ పార్క్. దాని పేరే స్నేక్ పార్క్. అయితే పాములపై మనకి చాలా అపోహలు ఉంటాయి, అండ్ ఆ అపోహల్ని తొలగిస్తూ పాములపై అవగాహన కల్పించేందుకు పెంచేందుకు ఏర్పాటైన ఒక ప్రత్యేక కేంద్రం అన్నమాట ఇది. మరి ఇక్కడ చూస్తే గనుక మనకి వివిధ రకాల పాములు అలాగే వివిధ జాతుల పాములు కూడా కనబడుతూ ఉంటాయి. ఒక సంఖ్య అంటే పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో కనబడుతుంటాయి అన్నమాట. అండ్ వాటి కదలికల్ని మనం ఎలా గుర్తించాలి, అలాగే అవి వాటి యాక్షన్స్ని మనం ఎట్లా పరిగణించాలి, అండ్ ఒకవేళ అది కాటు వేయాలనుకుంటే ఎలా ఉంటుంది, దాని యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నిటిపైన మనకి శిక్షణ కూడా ఇస్తారట అక్కడికి వెళ్తే. అండ్ అలాగే ఈ ప్లేస్ ఎంతమందికి బాగా ఉపయోగపడుతుంది అని అంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి. అలాగే రీసెర్చ్ చేస్తూ ఉంటారు చూసారా, పాముల గురించి తెలుసుకుందామని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉంటారు చూసారా, అట్లాంటి వాళ్ళకి ఈ ప్లేస్ బెస్ట్ అన్నమాట. అండ్ ఇంకా మాట్లాడుకుందాం, అండ్ మెయిన్ అండ్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది పాములకు సంబంధించి. మన ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన నాగులు మనకి కనబడతాయి అన్నమాట ఇక్కడ. అవేంటి, ఆ ప్లేస్ ఏంటి, ఈ ప్లేస్ గురించి నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపు ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం, వింటూ ఆనందించండి.

ఎస్ మంచి సాంగ్ అయితే అలా వినేశారు శ్రేయా ఘోషల్ వాయిస్ లో. మనం మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, అండ్ మరి చివరిగా అందమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం. అంతేకాదు ఇది కేవలం అందంగా ఉండడం మాత్రమే కాదు, అత్యంత విషపూరితమైన ప్లేస్ అన్నమాట. అంటే విషపూరితమైన పాములు ఉన్న ప్లేస్ ఎక్కువగా చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే. అండ్ పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది, అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి. మరి ఈ ప్లేస్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు, ఏమన్నా తెలుసా, కింగ్ కోబ్రా రాజధాని అని చెప్పి. మన ప్రపంచంలోనే అతి పెద్ద విషనాగు అయిన కింగ్ కోబ్రాని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. మరి కేవలం ఈ కింగ్ కోబ్రాస్ మాత్రమే కాదు, అనేక రకాల పాములు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు దట్టమైన అడవులు అలాగే వర్షపాతం కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసి వచ్చేయచ్చు అనమాట. అంటే పాములతో పాటుగా అందమైన అడవుల్ని అలాగే వర్షపాతంతో కూడిన ప్రదేశాన్ని అన్నిటినీ కూడా చూసేయచ్చు. అండ్ అంతేకాదు పాముల జీవన వైవిధ్యం గురించి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఈ పాముల లైఫ్ స్టైల్ని మనం గనక గమనించాలి, తెలుసుకోవాలి అని అంటే అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటరే బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ అడవి అందాలతో పాటు పాముల జీవన విధానాన్ని కూడా ఇక్కడికి వెళ్ళి చూసొచ్చేయచ్చు.

సో ఇది మనం మీకు తెలుసా ప్రోగ్రామ్, అందమైన ప్రదేశాల్లో విషపూరితమైన అలాగే విషరహితమైన మనందరినీ భయపెట్టే పాముల్ని అలా చూసేసి వచ్చేసాం కదా. సో చివరిగా మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేద్దాం. అండ్ పాముల్ని మనం చూడగానే చాలా మంది నాట్యం ఆడుతాయి అంటారు కదా, సో అట్లాంటి పాట అనమాట స్నేక్ డ్యాన్స్. సో ఆ పాటతో వచ్చేస్తోంది రాకాస మూవీ నుంచి. మరి వింటూ ఉండండి మీకు తెలుసా ప్రోగ్రామ్ లో చందనతో కలిసి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం?

0: చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రభుత్వ ప్రజల ప్రైవేట్ పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్టంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు సమీక్ష నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార ప్రత్యేక వేదిక కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు, పర్యాటక విభాగం అభివృద్ది కోసం ప్రత్యేక నిధులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట బీజేపీ నేతలు రాజమహేంద్రవరం

నుంచి పోలవరం సందర్శన యాత్ర చేపట్టారు. ఈ ర్యాలీని పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన అన్ని రకాల ఇంజనీరింగ్ అభివృద్ది పనులను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఆమె ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈ రోజు చేపల వేటకు పెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. రైల్వే టికెట్లను వేగంగా సులభంగా తీసుకోగలిగేలా ఐఆర్సీటీసీ నూతన బీటా వర్షన్ వెబ్సైట్ నిన్న అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ బుక్ చేయడానికి అవసరమైన దశల్ని గణనీయంగా తగ్గించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న 2 రోజులు రాష్టంలోని ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే యానంలలో తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:05:48 అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీర ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళ ధీరాలో ఎవరి గురించి తెలుసుకోబోతున్నామనంటే ఈ రోజు ఆమె జయంతి అనమాట. మరి ఇందుకీ ఎవరు ఆమె అంటే ఒక ప్రముఖ స్వాతంత్ర సమర యోధురాలు అనమాట. మన ఇండియాకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఎందరో ధీరులున్నారు, మరి వాళ్లల్లో ఈమె కూడా ఒకరనమాట. మరి ఈవిడ ఎవరు, ఆమె లైఫ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ అంతేకాదు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ధైర్యవంతమైన స్త్రీగా మనం ఎలా ఎదగాలి.

అనే విషయాన్ని కూడా నేను షేర్ చేస్తాను ఇవాళ ధీరాలో. మరి ముందుగా అయితే ఒక మంచి పాట వినేద్దాం, వింటూ ఉండండి ధీరా ప్రోగ్రామ్ చందనాతో కలిసి ఓన్లీ ఆన్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफ एम 101.3।
1: చిత్ర గారి వాయిస్ లో మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం ధీరాలో తెలుసుకోబోతున్నాం అరుణ అసఫ్ అలీ గారి గురించి అనమాట. మరి చరిత్ర తిరగేస్తే స్వాతంత్ర పోరాటంలో ఎందరో ధీర మహిళలు మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఒక ధీర మహిళ ఈరోజు జయంతి అనమాట, ఆవిడే అరుణ అసఫ్ అలీ. మరి స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఈమె ధైర్య సాహసాలు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. 1909 జులై 16 జన్మించారనమాట ఈవిడ. అయితే అరుణ గారు ఎప్పుడూ కూడా అన్యాయాన్ని ఎదురు నిలవడం, అలాగే సమాజం కోసం పనిచేయడంనే అలవాటుగా మార్చుకున్నారు. అలాగా మన భారతదేశ స్వాతంత్ర పోరాటాల్లో ఒకటైన క్విట్ ఇండియా ఉద్యమం మనందరికీ తెలిసిందే కదా. 1942 జరిగిన ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక కీలక పాత్ర కూడా పోషించారన్నమాట. అంతేకాదు, ఈ క్విట్ ఇండియా మూమెంట్ లో భాగంగా బ్రిటిష్ వారి ఆంక్షలను కూడా అస్సలు లెక్క చేయకుండా ఉద్యమకారులందరికీ నాయకత్వాన్ని కూడా వహించారనమాట. మరి ఇలాంటి పోరాటాలు ఎన్నో కూడా చేశారు. మరి ఇంకా తెలుసుకుందాం ఆవిడ గురించి. ఇప్పుడైతే భారతీయుడు సినిమా నుంచి మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 1:30 వివిద్ భారతి ముంబై కార్యక్రమాలు, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 వివిద్ భారతి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు. ముందుగా ప్రాంతీయ వార్తలు విందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: సుస్థిర అభివృద్ధి నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న మంత్రి కొలుసు పార్థసారథి. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులు, ఆర్థిక శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పీపీపీ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, ప్రభుత్వ

0: వ్యయం వంటి అంశాలను సమీక్షించారు. పోర్టులు, షిప్యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు మొత్తం 260 ప్రాజెక్టులు పీపీపీ కింద చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సుస్థిర అభివృద్ది నమూనాలో పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం సాయంత్రం వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నిర్వహించే జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్టంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ కమిటీకి చైర్మన్గా ఉన్నట్లు తెలిపారు. ఆసియాలోనే 3,000 ఎకరాల విస్తీర్ణంతో తిరుపతి జంతు ప్రదర్శనశాల అతిపెద్దదని పేర్కొన్నారు. టీటీడీ సహకారంతో దీనిని మరింత అభివృద్ది చేస్తే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని అన్నారు. అంతకుముందు శాసనసభాపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నీటిని నిన్న విడుదల చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 TMC నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎలినోవో సందర్భంగా ప్రతి నీటి బొట్టు కూడా ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. ఆ ప్రకాశం జిల్లా బాపట్ల గుంటూరు దగ్గర నుండి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా వరకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి 10,000 నీరుని విడుదల చేయగలిగామని అంటే ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ కి ఇది ఒక నిదర్శనం. ఎగువ ప్రాంతం నుంచి ఒక డ్రాప్ వాటర్ కూడా కృష్ణా నదికి రానటువంటి రోజుల్లో కూడా ఆ పట్టిసేమే ఈ రోజు ఈ యొక్క కృష్ణా డెల్టా స్థిరీకరణకి ఒక గుండెకాయలాగా మరి ఉపయోగపడినటువంటి పరిస్థితి.
0: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈరోజు చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన 2 ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్థితులు, అలల ఉధృతిపై ముందస్తు హెచ్చరికలు తప్పనిసరిగా మత్స్యకారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే లైఫ్ జాకెట్లతో పాటు ఇతర భద్రతా పరికరాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులు పోలవరం మోదీవరం పేరుతో పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రను ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, పార్లమెంటు సభ్యురాలు డి పురంధేశ్వరి, రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు నాయకులు యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించారు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే కేంద్రం 20,750 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, పనుల పూర్తికి అవసరమైన అదనపు నిధులను కూడా అందిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
2: దాదాపు 31,000 కోట్లు ఇవాళ పోలవరం ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఏదో ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్ట్ కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు వస్తున్నా, తాగునీరు వచ్చే అవకాశం ఉంది వస్తున్న విషయం కూడా మనం తెలుసు. ప్రధానంగా లబ్ధి రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది. కృష్ణా బేసిన్ కి దాదాపు 80 TMC పోలవరం ద్వారా డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే ఇప్పటిదాకా కృష్ణా డెల్టాకి నీరు పోతా ఉందో ఆ మేరకు రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం మార్కాపురం జిల్లాల ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమీక్ష సమన్వయ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అటవీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల వంటి

అంశాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నీలో ప్రభావం ఉన్నందున తాగు సాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు నీరు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికలతో ఆయన మాట్లాడుతూ, కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీబీజీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జయ్య చౌదరి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా శుద్ది కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి జేఈఈ నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రాష్టంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2026 తరగతి పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్కు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 75% మార్కులు సాధించిన విద్యార్థులు 2 సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుస్థిర అభివృద్ది నమూనాలో ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

o'clock, 31 minutes, 54 seconds. I find the welcome to Sunday Sunday. సో ఇప్పటి నుంచి 4 o'clock వరకు మనందరం కలిసి చక్కగా సందడి చేసేద్దాం. మరి నాతో కలిసి మీరు కూడా సందడి చేయాలంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు 0

8664848814 వాట్సాప్ నంబర్ అన్నమాట. మరి ఇంకా మొదలెడదామా మరి సందడి సందడి. ముందుగా అయితే మన లిజనర్స్ చాలా మంది వెయిటింగ్ అనమాట, మెసేజెస్ చేస్తూ ఎవరెవరు పంపించారు ఏంటి ఒకసారి చూసేద్దాం. ఓకే, మరి ఎవరు పంపించారు అంటే అప్పలరాజు గారు పడి నుంచి పంపించారు. ఎలా ఉన్నారు చందన గారు, భోన్ చేశారా, వెల్కమ్ టు సందడి అంటున్నారు. అండ్ ఇక మీ క్రియేటివిటీతో మాతో ఆడుకుంటారని మాకు అర్థమవుతుంది, చూద్దాం ఏమవుతుంది అనేది అంటున్నారు. చూద్దాం, నేను కూడా చూడాలి ఇవాళ ఎవరెవరి ముఖ చిత్రాలు ఎలా మారతాయి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ అంటూ పంపించారు శంకర్ గారు రాజల్ నుంచి. అండ్ అలాగే ఎలా ఉన్నారు అక్క అంటూ పరుష నంద్యాల నుంచి, అండ్ మీ యాంకరింగ్ సూపర్ అంటూ పంపించింది. హాయ్, థ్యాంక్ యూ. అండ్ నేనైతే బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మువ్వా మండలం నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ గారు పంపించారనమాట రామన్నపేట నుంచి. ఓకే, అండ్ అలాగే వివిధ భారతి సందడి సందడికి వెల్కమ్ అంటున్నారు. మన నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ పాను గారు, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు.

క్రియేటివిటీ తో మాతో ఆడుకుంటారని మాకు అర్థమవుతుంది, చూద్దాం ఏమవుతుంది అనేది అంటున్నారు. యా చూద్దాం, నేను కూడా చూడాలి ఇవాళ ఎవరెవరి ముఖ చిత్రాలు ఎలా మారతాయి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ అంటూ పంపించారు శంకర్ గారు రాజల్ నుంచి. అండ్ అలాగే ఎలా ఉన్నారు అక్క అంటూ పరుష నంద్యాల నుంచి, అండ్ మీ యాంకరింగ్ సూపర్ అంటూ పంపించింది. హాయ్, థ్యాంక్ యూ. అండ్ నేనైతే బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మువ్వా మండలం నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ గారు పంపించారనమాట రామన్నపేట నుంచి. ఓకే. అండ్ అలాగే వివిధ భారతి సందడి సందడికి వెల్కమ్ అంటున్నారు. ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహపాను గారు. అండ్ శాంతినగర్ నుంచి ఓకే అక్కడ పంపించారు వెల్కమ్ అంటూ. అండ్ పెదకాకాని నుంచి పద్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా వెల్కమ్ అంటూ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఓకే. అండ్ అలాగే వెల్కమ్ అంటూ పంపించారు మండూర్ నుంచి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ అనమాట. సో ఇప్పుడు మన సందడే సందడి మొదలవ్వడానికి ముందు మీరు ఒక పాట విన్నారు కదా, సో ఈ ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అదేం పాట? అదొక డబ్బింగ్ ఫిలిం లోని పాట, తెలుగులోకి డబ్ అయిన ఒక ఫిలిం సాంగ్ కదా. మరి అలాగా మన తెలుగులో డబ్ అయిన కమల్ హాసన్ గారి సినిమా ఒకటి ఉంది. ఓకే, ఆ టైటిల్ కూడా తెలుగు టైటిలే ఉంటుంది, మీరు కంగారు అస్సలు పడద్దు. మన కమల్ హాసన్ గారు నటించిన ఒక తెలుగు డబ్ ఫిలింకి ముందు రెండు అక్షరాలని జోడిస్తే హీరో విజయ్ తలపతి నటించబోతున్న అప్కమింగ్ ఫిలిం, అది కూడా డబ్బింగే, తెలుగు డబ్బే. సో ఆ ఫిలిం రాబోతుంది, ఏంటి ఆ సినిమా తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేయండి. ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్న క్వశ్చన్ ని, కమల్ హాసన్ గారు నటించిన ఒక తెలుగు డబ్ ఫిలిం కి ముందు రెండు అక్షరాలను జోడిస్తే హీరో విజయ్ తలపతి అప్కమింగ్ ఫిలిం వస్తుంది, అదే సినిమా తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం అందరి వాడు సినిమా నుంచి సాంగ్ వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు. అఖండ నుంచి మనం సందడి సందడిలో ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, కమల్ హాసన్ గారు నటించిన ఒక సినిమా, అది తెలుగు డబ్ అన్నమాట. సో తెలుగు డబ్ ఫిలిం కి ముందు ఒక రెండు అక్షరాలని జోడిస్తే హీరో విజయ్ తలపతి నటించబోతున్న అప్కమింగ్ ఫిలిం అయితే వస్తుందన్న. మరి అదే సినిమా అని అడిగాను, మన లిజినెస్ ఆన్సర్స్ అయితే చేశారు, చూసేద్దాం ఎవరు పంపించారు. సో మండూర్ నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా వెల్కమ్ అంటూ, అండ్ వెల్కమ్ అండి మీకు కూడా. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ గా పంపించేశారు. అండ్ అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్వి ప్రకాష్ గారు కర్ణాటక నుంచి పంపించారు, హాయ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే లక్ష్మి గారు పంపించారు గొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేర్ విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా నంద్యాల నుంచి పరుష కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పూర్ణచంద్రరావు గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు, వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు, ఓకే. అండ్ అలాగే హరికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు గోనెగండ్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ తో మెసేజ్ చేశారు. అండ్ అలాగే కలమందల్పాడు నుంచి ఖసీం గారు ముద్దవలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ అండి ఎలా ఉన్నారు భోజనం చేశారా అంటూ కోడ్మూర్ నుంచి విశ్వేశ్వరయ్య గారు అడుగుతున్నారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, ఓకే. అండ్ మరి ఆన్సర్ అయితే ఇది కాదనుకుంటా, ఇది ఆన్సరా కాదా లేకపోతే బై మిస్టేక్ పంపించారా ఒకసారి అయితే చూసుకోండి, నా భోజనం అయితే అయిపోయింది. అండ్ అలాగే చందనాజీ మీరు వచ్చినప్పుడు డేట్ స్పెషల్ వినిపించలేదు బట్ నేను వినలేదు అనుకుంటా, చందన గారి సందడి సందడికి స్వాగతం పలుకుతూ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. ఈ రోజు డేట్ స్పెషల్ కాదు కానీ డే గురించి అయితే చెప్పా, అది కూడా మన మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో స్నేక్స్ డే స్పెషల్ అనమాట. ఈరోజు అలా పాముల్ని అలా చూపించేశాను మన లిజనర్స్ కి. నెక్స్ట్ ఇంకా అక్కర్పాక నుంచి రమ్మ గారు పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అండి, అండ్ సుధాకర్ గారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ సందన సూపర్ సాంగ్ బట్ నాకైతే క్వశ్చన్ అర్థం కాలేదు అంటున్నారు గంగరాజు గారు పెదరాజుపల్లి నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆన్సర్

సార్ ఎగ్జాంపుల్గా ఇస్తా దానికి, మన్మధుడు సినిమా ఉంది కదా నాగార్జున గారిది, దాని ముందు నవ అనే రెండు అక్షరాలను యాడ్ చేస్తే ధనుష్ నటించిన నవ మన్మధుడు వస్తుంది, తెలిసిందే కదా. సో అదేవిధంగా కమల్ హాసన్ గారి సినిమా ఒకటి ఉంది, దాని ముందు రెండు అక్షరాలు చేరిస్తే విజయ్ తలపతి సినిమా వస్తుంది. అది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ పంపించారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్తో. అండ్ శుభోదయం చందన, వినోదపు విజ్ఞానపు కాదు కాదు విజ్ఞాన వినోదపుబడి ఆత్మీయ ఆనందాల ఓడి తీయని మీ పలుకుల సవ్వడి ఉప్పొంగు ఆనంద భాష్పాల తడి చిలిపి ప్రశ్నల అలజడి శ్రోతల జవాబుల జడి మన సందడే సందడి అంటున్నారు. వావ్, అదిరిపోయింది మీ ప్రాసల ముడి. నేను కూడా ఇచ్చా ఎండింగ్. మహమ్మద్ వినాయతుల్లా గారు భవానీపేట నుంచి, ఇంతకీ ఆన్సర్ ఏది సుమి పంపించండి. నెక్స్ట్ ఇంకా శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు ఎవరనంటే శ్రోతలకు కూడా శుభ మధ్యాహ్నం చెప్తూ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారన్నమాట వెంకటేష్ గారు, శ్యామల గారు. ఓకే. అండ్ అలాగే మై నేమ్ దీపిక అంటూ ఆన్సర్ సేతుపతి అంటున్నారు. కాదు ఈ ఆన్సర్ అయితే. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారనమాట, వరుణుడి కోసం కరుణించవా వరుణదేవాన్ని పిలిచినా కూడా కరుణ కలగట్లేదు అంటున్నారు. ఈ నెలలో విడుదల కాబోతున్న చిత్రం అంటూ కూడా క్లూ ఇచ్చేశారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ చేద్దాం మనం కూడా. నేను కూడా ఈసారి పాట మీ అందరి తరపున మన వరుణ్కి అలా షేర్ చేస్తానన్నమాట. సో నేను కూడా తీవ్రంగా కృషి చేస్తా వరుణ్, ప్లీజ్ ఇక్కడ మా విజయవాడ అండ్ పరిసర ప్రాంతాల వాళ్ళు కొంచెం మీకోసం ఎదురు చూస్తున్నారు రా అంటూ అడుగుదాం అనమాట. అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి పంపించారు జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ప్రొద్దుటూరు నుంచి కృష్ణ గారు సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేష్ గారు అంబిక గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మురహరి యేసుద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేష్ రెడ్డి గారు ఆదోని నుంచి చందనాజీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే నాగార్జున గారు లక్ష్మీ బడియాంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి పెద్దమస్తానరావు గారు శ్రీనివాసానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అనురాధ గారు పంపించారు అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమేష్ గారు అనంతపూర్ నుంచి పంపించారు, ఒక ముక్క పంపించారు అంటే కమల్ హాసన్ గారు ఫిలిం పంపించారు, విజయ్ దళపతి ఫిలిం కూడా పంపించాల్సింది. సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తున్నా ఈ క్వశ్చన్కి. అండ్ అలాగే రాఘవేంద్ర కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ తిమ్మప్ప గారు. అండ్ అలాగే శిల్పా గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బాగున్నారా అమ్మ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మళ్ళీ పంపించారు ఎందుకండి, ఇందాక చెప్పేశాను ఈ ఆన్సర్ని. అండ్ అలాగే బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వినాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాటి బంధుల నుంచి గోపి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి కమల్ హాసన్ గారి వన్ ఆఫ్ ద డబ్బింగ్ ఫిలిం ఏంటి అని అంటే నాయకుడు అనమాట. అండ్ ఈ నాయకుడు అనే సినిమాకి రెండు అక్షరాలు జోడించామంటే ముందు తలపతి, విజయ్ తలపతి అప్కమింగ్ ఫిలిం వస్తుంది అన్నాను కదా, అదే జన నాయకుడు. సో తెలుగు టైటిల్ అయితే జన నాయకుడు అని చెప్పి ఉంటుంది. సో అది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. అండ్ క్వశ్చన్ ఏంటి అనంటే అమ్మలో ఉండే సగం నాన్నలో రెండో సగం ఈ రెండు కలిపితే వచ్చే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది? అమ్మలో ఉండే సగం నాన్నలో రెండో సగం కలిపితే వచ్చే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814కి. అండ్ ఇప్పుడైతే ఢమరుకం నుంచి మంచి సాంగ్ వచ్చేస్తుంది జస్ప్రీత్ జజ్ అలాగే సునీత గారు కలిసి పాడగా, డిఎస్పీ కంపోజిషన్ లో సాహితి గారు లిరిక్స్ అందించగా, వింటూ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. నెల రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ది పనుల్లో భాగంగా సింగపూర్ ప్రతినిధుల బృందం భూసమీకరణ గ్రామాల్లో ఈ రోజు పర్యటించింది. ఈ సందర్భంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు, భవిష్యత్ అభివృద్ది ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై అధికారులు ఈ బృందానికి వివరాలు అందించారు. సీబీఎస్ఈ ప్రణాళికలో 9వ తరగతి నుంచి 3వ భాషను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 6వ తరగతి నుంచే 3వ భాషను బోధించడం సమంజసమని, అలాగే 3వ భాషగా హిందీని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో రాష్టంలోని పాడేరు, పిడుగురాళ్ల వైద్య కళాశాలల్లో 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. కృష్ణా జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కానూరు గ్రామంలో జూట్ బ్యాగుల తయారీ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 24న అన్ని పాఠశాలల్లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్ మీటును విజయవంతంగా నిర్వహించాలని విజయనగరం కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని దర్గామిట్ట దండుకాలువ సమీపంలో ఎంఎస్ పైప్లైన్ అత్యవసర మరమ్మతుల కారణంగా రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి ఉదయం వరకు లేక్యా కాలనీ, చంద్రమౌళి నగర్, పరమాత్మనగర్, సున్నపుబట్ట నగర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. శనివారం సాయంత్రం నుంచి సరఫరా యథావిధిగా పునరుద్ధరించబడుతుంది. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లోయర్ సీలేరు ప్రాజెక్టు డొంకరాయి ప్రధాన ఆనకట్ట నుంచి గోదావరి డెల్టా 3 ప్రధాన కాలువలకు 3000 క్యూసెక్ల నీటిని అదనంగా విడుదల చేస్తున్నట్లు డ్యాం ఏడీఈ కాళ్ల శివశంకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ పరిధిలోని 11 జిల్లాల్లో 135 ఏఈఈ పోస్టుల నియామకానికి జూన్ 25న నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అచ్యుతాచారి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. భారత సైన్యం 2027 ఏప్రిల్లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ కోర్సుల్లో చేరడానికి అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఎస్ఎస్సీ వెబ్సైట్ను చూడవచ్చు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్ కు చేరింది. ఫిఫా వరల్డ్ కప్ లో వరుసగా రెండోసారి అర్జెంటీనా ఫైనల్ కు చేరుకుంది. ఈ నెల 19న జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో అర్జెంటీనా తలపడనుంది. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్ వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు అనేది. అప్పలరాజు గారు పెడ నుంచి, అలాగే వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే బ్రహ్మం గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. కొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపురం నుంచి పంపించారు, ఇంకో రెండు అక్షరాలు యాడ్ చేయండి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పెదకాకాని నుంచి పద్మ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే అక్కరపాక నుంచి రమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి రాజారావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, శుభ మధ్యాహ్నం మీకు అంటున్నారు. అండ్ జవాబు అయితే లేదు, మీరు ఎలా జవాబు అని పెట్టి వదిలేశారు, ఇట్స్ ఓకే. అండ్ నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే హరికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. ఓకే, పాట కనిపెట్టేశారు అనమాట, మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా నా పేరు తులసి అంటూ పంపించారు. అండ్ మౌనికా జయంత్ కూడా నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జి చందన అంటూ కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి, గోకులంలో సీత కాదు, ఆ తర్వాత వచ్చింది సినిమా ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా లక్ష్మీదేవి గారు పంపించారనమాట మండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి సంచారి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కాళ్ళు శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అండ్ పోలయ్య గారు కూడా. సో నెక్స్ట్ ఎవరు పంపించారు, మిరియాల గోవర్ధన్ గారు పంపించారు గోల్నేపల్లి నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ కరీముల్లా గారు పంపించారనమాట ఎన్టీఆర్ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కలమందిల్పాడు నుంచి కసిం గారు, ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, సగం ఆన్సర్ వచ్చింది, మరి ఇంకో సగం అది కూడా పంపించండి. అండ్ పంపించారు ఎవరు, రాము గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి, పాలకుర్తి నుంచి అట. అండ్ పరుష మీ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేసింది. అండ్ అలాగే చందూజీ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే అదేనా అంటూ అడుగుతున్నారు అనురాధ గారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సరేనండి. అండ్ అలాగే ఆదోని నుంచి పంపించారు రాజేశ్వర్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన, సెకండ్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అంటున్నారు. అప్పుడే ఏమైంది, ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. గంగరాజు గారు పంపించారు అన్నమయ్య జిల్లా నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ముజఫర్నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకట సుబ్బయ్య గారు కనకాయపల్లి విలేజ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. అండ్ ఈ క్వశ్చన్ కి ఇందాకటి క్వశ్చన్ కి రెండింటికి ఆన్సర్ చేశారా,

ఒకటేనా? ఒకటే పంపించారు, పులిపాటి వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. ఇప్పుడే వచ్చి రేడియో పెట్టాను, చందనకి వందనం అంటున్నారు, మీకు కూడా వందనం. అలాగే దొడ్డదేవరపాడు నుంచి జమలయ్య గారు కూడా సగం ఆన్సర్ చేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే ఎనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ నుంచి మురహారి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు బెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శంకర్పల్లి నుంచి కృష్ణ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి అమ్మాయి అనుకుంటున్నారట, అంతేనా అని అడుగుతున్నారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. కాదు, సో మీ ఆన్సర్ కి క్వశ్చన్ నేనే చెప్పేస్తాను. అమ్మాయి అబ్బాయితో వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఇది అవుతుంది. నేను అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసేస్తున్నా. అమ్మలో ఉండే సగం, నాన్నలో రెండో సగం కలిపితే వచ్చే పవన్ కళ్యాణ్ సినిమా ఏది అని అంటే, అమ్మలో ఉండే సగం అంటే హాఫ్ ఫస్ట్ లెటర్, ఆ నాన్నలో రెండో సగం సెకండ్ హాఫ్ అంటే సెకండ్ లెటర్ న, అన్న. సో ఈ అన్న అనే పదంతో వచ్చే పవన్ కళ్యాణ్ సినిమా ఏది అని అంటే అన్నవరం. అండ్ ఒక పాట కూడా ఉంటుంది ఆ సినిమాలో. సో ఇదే నేను అడిగిన క్వశ్చన్ రూపేణ ఒక సాంగ్ కూడా ఉంటుంది. మన లిజనర్స్ ఒకళ్ళు ఆల్రెడీ అది కూడా మెసేజ్ చేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోద్దాం. ఈసారి మీరైతే వేళ్లతో లెక్కేస్తారో ఎలా లెక్కేసుకుంటారో మీ ఇష్టం, క్వశ్చన్ అయితే అలా ఉంటుంది. కాబట్టి నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని, అంటే ఇది ఒక నెంబర్ అనమాట, మీరు చెప్పబోయే ఆన్సర్ ఒక నెంబర్ అయి ఉండాలి, అది చెప్తుంది మీకే, మరి వినండి. నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని, నా ముందున్న నెంబర్ని దాని ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే అంటే కూడిస్తే నా వెనక ఉన్న నెంబర్ వస్తుంది. నేను ఏ నెంబర్ని తెలిసి ఆన్సర్ చేయండి 0866248814. నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని, నా ముందున్న నెంబర్ని దాని ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే అంటే కూడిస్తే నా వెనకాల ఉన్న నెంబర్ వస్తుంది, అదే నెంబర్. సో తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814. అండ్ ఇప్పుడు మీకోసం మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పరామర్శించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓడీ టవర్లను పరిశీలించారు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 17 వరకు జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్సభ సచివాలయం సభలోకి ప్రవేశించేవారు స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాల వంటి ఎలాంటి నిఘా ఆధారిత గ్యాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదని బులెటిన్ విడుదల చేసింది. నూతన ఫ్లైఓవర్ల నిర్మాణానికి స్థానికులు తమ భూములు అందించి సహకరిస్తే మరింత అభివృద్ది సాధిస్తామని, అందుకు నష్టపరిహారం అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పిమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, దీంతో ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణలో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అమర్ రాజాకు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలో పలు రైళ్లు ఆపాలని, రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. నెల్లూరు జిల్లా వరికంకుపాడు మండలం కాకొల్లువారిపల్లిలో ఉపాధి పథకం కింద 1.65 కోట్లతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్, ఎంపీలు భాష్యం రామకృష్ణ, వేమిరెడ్డి ప్రభాకర్లు ఈరోజు ప్రారంభించారు. అనకాపల్లి జగన్నాథస్వామి రథయాత్రను ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 119 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 14/2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: विविक भारती FM 101.3।
1: ఫోర్ ఓ క్లాక్ 8:54 దాటిపోయింది. మనం ఎంట్రీ చేశాం వివిధ ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళ వివిధలో ఒక దర్శకుని దర్శకత్వంలో వచ్చిన మంచి పాటలైతే మనం వినబోతున్నాం. మరి మంచి దర్శకులు చాలా మంది ఉన్నారు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో. మరి వారందరిలో దర్శకేంద్రులు అనే పేరు సంపాదించుకున్న దర్శకుని పాటలు వినకపోతే ఎట్లా? మరి దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రాబోతున్న మంచి పాటలు వింటూ ఆనందించండి వివిధ కార్యక్రమంలో.

ముందుగా అయితే వేటగాడు అనే సినిమా నుంచి మంచి సాంగ్ వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి వస్తుంది మంచి పాట. మరి పాటలు అయితే వింటూ ఆనందించండి వివిధ ప్రోగ్రాంలో.

ఎస్పీ బాలుగారు, ఎస్ జానకి గారు కలిసి పాడిన పాట జగదేకవేవుడు అతిలోక సుందరి నుంచి వినేశారు. నెక్స్ట్ మీ కోసం మంచి సాంగ్ అయితే వస్తుంది అల్లప్రియుడి నుంచి ఎస్పీ బాలుగారు చిత్ర గారు పాడగా. వింటూ ఆనందించండి. అండ్ దీని తర్వాత ఆఖరి పోరాటం సాహస వీరుడు సాగర కన్య పెళ్లి సందడి నుంచి పాటలు వస్తాయి. వింటూ స్టేట్ యూంటూ వివిధ భారతి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సాహస వీరుడు సాగర్ కన్య చిత్రం నుంచి పాట అయితే వినేశారు వివిధ కార్యక్రమం. వివిధ కార్యక్రమంలో మనమున్నాం. సో మరి నెక్స్ట్ మీకోసం పెళ్లి సందడి చిత్రం నుంచి పాట అయితే వచ్చేస్తుంది. శ్రీకాంత్ నటించిన చిత్రం. మరి ఈ పాట వినగానే మనకి గుర్తొచ్చేస్తారు రాఘవేంద్రరావు గారే. మరి అంత మంచి పాట మీకోసం వినిపిస్తున్నాను వివిధాలో. వింటూ ఆనందించండి.

0: विविध भारती FM 101.3।
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

జుమ్మన్ నినాదం సినిమా నుంచి కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మంచి పాట అయితే వినేశారు. మరి చివరిగా ఈ వివిధ ప్రోగ్రామ్ లో లేటెస్ట్ పెళ్లి సంద డి నుంచి మరొక మంచి పాట వచ్చేస్తోంది. మరి ఈ పాటతో వివిధ కార్యక్రమానికి బాయ్ చెప్పేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 లో వివిధ ప్రోగ్రామ్.

Hello dear friends, welcome to our musical vanilla program. Musical endukantunnarante ivvala manamu music and paatala gurinchi maatladukuntunnam. So this is your RJ Chetan welcoming you all. Paatalu paadatam chaala mandiki ishtam. Mahilalu ekkuvaga paatalu paadu తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాట చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే

0: వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 09 నంబర్ మరోసారి 09

కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేన్ అయినా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయేదాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యు ఆర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయని, మీకు ఇష్టమైన పాటను ఎంచుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే

0: ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. Yes, you heard it right, my dear friends. పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది. మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరంతే. కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. సిఓపీడీతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు వదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనేలేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతమున్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టమ్ లో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు, ఫీజులు, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

Hithi FM 101.3. ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలను వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలకు నమస్కారం. సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇవాల్టి సాయంత్రం ప్రసారంలో ముందుగా కర్నూలు అమృతవర్షిణి క్రియేషన్ సభ్యుల సమర్పణలో కవిత చరి సంగీత రూపకం వింటారు. మరి ఏ రూపకం వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: అబ్ గరీబో

గీత రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, శ్రీ ప్రసాద్. సంగీతం శ్రీ బీజీఏ కృష్ణ ప్రసాద్. గానం శ్రీయుతులు కృష్ణప్రసాద్, ప్రదీప్, మోహన్ రావు. వాద్య సహకారం శ్రీ బుజ్జి కీబోర్డ్, శ్రీ రమేష్ గిటార్, శ్రీ శాంసన్ తబలా. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. కవితా ఝరి, సంగీత రూపకం

ఆ కవితలో తన ప్రేయసిని కవితా నాయికగా ఊహించుకుని ఆమెను ఉద్దేశిస్తూ, ఓ కవిత, నీవెవరివి? మందారంలోని మధువువా? కొమ్మలో దాగున్న కోయిలమ్మవా? నింగిలో ఎగిరే నెలకన్యవా? లేక కవితా ధారగా నా హృదయంలో నిలిచిన కావ్య నాయికవా? కవిత, ఎవరివి నీవు? అంటూ సాగింది అతని ప్రశ్నల పరంపర. ఆ ప్రేమికుడి హృదయం నుంచి ఆసువుగా జాలువారిన ప్రేమ కవితా పుష్పం.

ప్రియురాలి రాక కోసం ప్రియుడు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణ భరించలేకపోతున్నాడు. క్షణమొక యుగంలా గడుపుతున్నాడు. తను పడే ఆవేదన ఆమెకు తెలియాలని, ప్రియ, దివి నుంచి భూమికి దిగివచ్చిన ప్రేమమూర్తివి నీవు. ఆనందగానంతో నిన్ను తలవని రోజులేదు. కలిసిన మన మనసుల్ని వేరుచేయకు, నన్ను కరుణించు, నా దరిచేరు అంటూ అభ్యర్థిస్తున్నాడు.

స్త్రీ ఒక శక్తి. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని అంటారు. అలాంటి స్త్రీ ఒక ప్రేయసి, ఒక సోదరి, ఒక తల్లి, ఇలా ఏ రూపంలోనైనా ఉండవచ్చు. స్త్రీని లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా,

పార్వతీదేవిగా పరాశక్తిగా కొలుస్తారు. అలాంటి స్త్రీని గురించి కవి తన గీతంలో, అన్నపూర్ణ లాంటి తల్లి స్వాగతం, నువ్వు సర్వేశ్వరుడగు ఈశ్వరుడంతటివాడు చేతిలో భిక్షాపాత్రతో వస్తే ఎంతో సంతోషంగా భిక్షను ప్రసాదించిన అన్నపూర్ణవు తల్లి అంటూ అన్నపూర్ణాదేవికి స్వాగత కుసుమాంజలిని సమర్పిస్తున్నాడు.

ప్రియురాలు తన దరి చేరుతుందని ఆకాంక్షిస్తూ ఆశాభావంతో చాతకపక్షిలా ఎదురుచూస్తున్న ప్రియుడి ఆవేదన. వేచి ఉన్నా నీకోసమే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీకోసం ఎన్ని జన్మలైనా వేచి ఉంటాను. ఎందుకంటే నా సర్వస్వం నీవే. నిన్ను కలిసిన క్షణం నా మదిలో కలిగింది ఓ కదలిక. ఈ నిరీక్షణను భరించలేకపోతున్నాను. ఇకనైనా కరుణించు, నీ ప్రేమజల్లు కురిపించు అంటూ ప్రియురాలిని ప్రియుడు వేడుకుంటున్న వైనం.

ఇక కుదరదని ఆమెపై కవితాస్త్రాన్ని సంధిస్తున్నాడు. నిన్ను మళ్లీ మామూలుగా చేయటం ఎలా? నీ అలక మాన్పించటం ఎలా? నా దృష్టిలో జాబిలమ్మవు నీవు. మరి జాలిచూపరాదా? సన్నజాజి తీగలాంటి నీవు స్వచ్ఛమైన నా మనసును గాయపరచడం సబబేనా? నా వ్యధ వినవా, నాకోసం రావా అంటూ ప్రాధేయపడుతున్నాడు.

కర్నూలు అమృతవర్షిణి క్రియేషన్స్ సభ్యులు సమర్పించిన సంగీత రూపకం కవితా ఝరి విన్నారు. గీతరచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, శ్రీ ప్రసాద్. గానం శ్రీయుతులు కృష్ణప్రసాద్, ప్రదీప్, మోహన్ రావు. వాద్య సహకారం శ్రీ బుజ్జి కీబోర్డ్, శ్రీ రమేష్ గిటార్, శ్రీ శ్యామ్.

Sen, sabana. సంగీతం శ్రీ బీజీఏ కృష్ణప్రసాద్. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.

శ్రోతలింతవరకు కర్నూలు అమృతవర్షిణి క్రియేషన్స్ సభ్యులు సమర్పణలో కవితాచరి సంగీత రూపకం విన్నారు. రేపు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఇదే సమయానికి జట్కా వాలా నాటిక వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి సంధ్యారాగంలో ఉదయం నుండి పని ఒత్తిడితో అలసిన మనసు సాయంత్రమయ్యేసరికి చక్కని ఉల్లాసాన్నిచ్చే సంగీతంతో స్వాంతన పొందాలనుకోవడం పరిపాటి కదండి. అందుకే మీ కర్నూలెఫ్ఎం శ్రోతలను ఈ సాయంత్రం సమయాన మీ మనసును మెల్లగా మధురమైన సంగీత లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ పయనంలో మనల్నందరినీ తన సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది ఒక మంచి సంగీత దర్శకుడి ఎరా. పాట అంటే కేవలం వినడం కాదండి, అనుభవించాలి. అందున మధురమైన సంగీత వాయిద్య ధ్వనులు, వాటిని డామినేట్ చేసే సందర్భోచిత అద్భుత సాహిత్యం, ఈ రెండింటినీ కలిపేది పాట కదా. మరి పాటను వింటూ ఒక్కసారి అలా మన అలసటను పారద్రోలి మెలోడీ బ్రహ్మ సంగీతంలోకి వెడదాం. తెలుగు చిత్రసీమలో తన అద్భుతమైన సంగీతంతో మెలోడీ బ్రహ్మగా పేరుగాంచిన సంగీత దర్శకులు ఎవరంటే ఠక్కున మణిశర్మ అని చెప్పేస్తాం. మరి మణిశర్మ ఎన్నో దశాబ్దాలుగా మనసును హత్తుకునే పాటలను స్వరపరిచారు. ఆయన స్వరపరిచిన ఆల్ టైమ్ సూపర్ హిట్స్లో కొన్నింటిని మీకోసం వినిపిస్తుంది మీ కర్నూలెఫ్ఎం. మరి కార్యక్రమంలో ముందుగా పరుగు చిత్రం నుంచి సాకేత్ పాడిన పాట ఇది.

తెలుగు సినీ సంగీతంలో మెలోడీకి మాస్టర్ మైండ్, ఉత్సాహానికి ఊపిరి పోసిన సంగీత మాంత్రికుడు మణిశర్మ. మణిశర్మ గారి అసలు పేరేంటంటే యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. అయితే వీరు మణిశర్మగా ప్రసిద్ధి పొందిన తెలుగు తమిళ సినీ సంగీత దర్శకులు. 200కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. సాలూరి రాజేశ్వరరావు దగ్గర నుంచి వందే మాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది. కాబట్టి ఇంత మంచి మెలోడీ మ్యూజిక్తో ప్రేక్షకులందరినీ ఇలాగే కట్టిపడేస్తారు. మరి సంధ్యారాగం కార్యక్రమంలో మణిశర్మ సంగీతం సమకూర్చినటువంటి ఆల్ టైమ్ హిట్స్లో మరొక సినిమా ఇంద్ర. ఈ చిత్రం నుండి కేకే మహాలక్ష్మి పడిన గీతం వినండి. మరి సంగీత దర్శకత్వం వహించిన వారు మణిశర్మ. Jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump

విన్నారు కదా ఎంత మెస్మరైజ్ మ్యూజిక్. అంటే సంగీతంపై ఏమాత్రం ఆసక్తి లేని వాళ్ళను కూడా తన వైపు తిప్పుకునే మాంత్రిక జాలుడు, అంటే సంగీతాన్ని ఆ విధంగా అందించినటువంటి మణిశర్మ యొక్క సంగీత నేపథ్యం ఏంటి? ఒక్కసారిగా ఈ విధంగా అంత గొప్పగా ఎవరూ ఎదగలేరు. కానీ దాని వెనుక వారు చేసినటువంటి కృషి కానీ వారి కుటుంబం అందించిన సహకారం ఏమిటి అనే విషయానికి వస్తే, మణిశర్మ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. అయితే చిన్నప్పుడే ఇంట్లో ఉన్న హార్మోనియం పెట్టును తెలియకపోయినా వాయించేవాడట. అక్కడే సంగీత బీజం పడిందన్నమాట. ఆయన తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ వయోలిన్ కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలనే కోరికతో భార్యతో సహా మద్రాస్ చేరుకున్నారు. కాబట్టి మణిశర్మ పెరిగిందంతా మద్రాసులోనే. చిన్నప్పుడే అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వయోలిన్తో పాటు మాండలిన్, గిటార్ కూడా నేర్పించారు. తర్వాత రికార్డింగ్లో వయోలిన్, గిటార్ కన్నా కీబోర్డు వాయించే వాళ్ళకే ఎక్కువ పేమెంట్లు జరిగేవన్న విషయాన్ని గ్రహించిన మణిశర్మ తండ్రి

పాశ్చాత్య సంగీతంలో కూడా మణిశర్మకు ప్రవేశం కల్పించాలన్న ఆలోచనతో సంగీతంలో ఇళయరాజాకు రెహమాన్కు ఇంకా చాలా చాలా మందికి గురువైనటువంటి జాకబ్ జాన్ దగ్గర పాశ్చాత్య సంగీతాన్ని అందించాడు. సో అంటే మణిశర్మ గురువు జాకబ్ జాన్. తర్వాత 1982లో కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నాడు. అంటే 18 ఏళ్ల వయసులో చదువు పూర్తిగా ఆపేసి సంగీత రంగంలోకి దిగిపోయారు మణిశర్మ. అందుకే ఈరోజు ఇంత గొప్ప సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులుగాంచి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నారు తన సంగీతంతో. మరి మన కర్నూలు ఎఫ్ఎం శ్రోతల్ని మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఖుషీ చిత్రం నుంచి ఈ పాట. పాడినవారు ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం.

స్టైలిష్ బీట్స్, మధురమైన ట్యూన్స్ను అందివ్వడంలో మణిశర్మది ఓ ప్రత్యేకమైన శైలి. ప్రతి పాటల్లోనూ తనదైన ముద్ర వేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అని మనం చెప్పుకుంటున్నాం. కానీ దీని నేపథ్యం చూసుకుంటే మనం ఇప్పుడే అనుకున్నాం 18 ఏళ్ల వయసులోనే చదువు ఆపేసి సంగీత రంగంలోకి దిగిపోయారు అని. అయితే మొట్టమొదటగా చెల్లపిల్ల సత్యంగారి దగ్గర కీబోర్డు ప్లేయర్గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు మణిశర్మ. ఆ తర్వాతనే ఇళయరాజా, ఎంఎం కిరవాణి, రాజ్ కోటిల దగ్గర శిష్యరికం చేశారు. ఏఆర్ రెహమాన్తో కలిసి కీబోర్డు సహాయకుడిగా పనిచేసిన అనుభవం వారిది. అప్పట్లో దక్షిణాది సినిమాలన్నింటి రికార్డింగ్లకి మద్రాసే కేంద్రం కాబట్టి అన్ని భాషల సినిమాలకి ఎందరెందరో మహానుభావులు, సంగీత దర్శకులు అక్కడికి వచ్చేవారు. మరి వారి దగ్గర కూడా పనిచేసే అవకాశం మణిశర్మకు వచ్చింది. మరి కీరవాణి మొదటి సినిమా నుంచి ఆయన ప్రతి సినిమాకు పనిచేసినటువంటి అనుభవం మణిశర్మది. అందుకే ఇంత మంచి మెలోడీ మ్యూజిక్ని అందివ్వగలుగుతున్నారు. దీనికి పునాది మరి ఎంతోమంది గురువుల దగ్గర వారు చేసినటువంటి శిష్యరికమే అని చెప్పచ్చు. మరి సంధ్యారాగం కార్యక్రమంలో తర్వాత ఒక్కడు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన ఈ పాట వినండి.

300 సినిమాలకు చేరువలో ఉన్న మణి శర్మకు మెలోడీ బ్రహ్మ అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా? మనసిచ్చి చూడు సినీ నిర్మాణంలో చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్ర నిర్మాత ఎడిటర్ మోహన్ ఇచ్చిన బిరుదట. ఎందుకంటే ఈయన చేసిన మెలోడీలలో చాలా చాలా మంచి మంచి పాటలున్నాయి, అందుకే అతనిని మెలోడీ బ్రహ్మ అంటారు. అయితే పరిశ్రమలో అంటే చిత్ర పరిశ్రమలో దాదాపు ప్రతి నాయకుడికి, అంటే చిన్న హీరో కాదు పెద్ద హీరో కాదు, ప్రతి హీరోకి కూడా మంచి సంగీతాన్ని అందించారు మణి శర్మ. ఇతనిని అగ్రతారల సంగీత దర్శకుడని కూడా అంటారు. అయితే మణి శర్మ సంగీతంలో ప్రత్యేకత మనం గమనించాలి, అదేంటంటే ఫాస్ట్ బీట్ ఉన్నప్పటికీ కూడా అందులోనూ మెలోడీని జోడించడమే ఇతని ప్రత్యేకత. అయినా కూడా ఒక ఖచ్చితమైన ఒక పాట, అంటే మెలోడీ పాట ఉండేటట్లు చూసుకుంటారు మణి శర్మ. అందుకే ఆయనని మెలోడీ బ్రహ్మ అంటారు. మరి ఈ మెలోడీ బ్రహ్మ సమకూర్చినటువంటి మరో మెలోడీ పాట విందాం ఈనాటి సంధ్యారాగంలో చివరిగా.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఈరోజు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఈ సాయంత్రం కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 6:20 రేపు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుంటారు. 6:25 అభిరుచిలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమాలు ప్రసారమవుతాయి కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వర్షాకాలంలో పశు పోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ కె సునీల్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద సంగీతం తదితర అంశాలు ప్రసారమవుతాయి కిసాన్ వాణి కార్యక్రమంలో. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, ఆకాశవాణి తిరుపతి వారి సౌజన్యంతో. ఈ కార్యక్రమం 7:45 వినవచ్చు. ఇక రాత్రి 8:00 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:15 పూరిలోని జగన్నాథ స్వామి ఆలయంలో జరిగిన జగన్నాథ రథయాత్ర కార్యక్రమంపై రేడియో రిపోర్టు ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 9:30 హిందీ ఫిల్మ్ గీతాలు ప్రసారమవుతాయి కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. 10:00 ఏకచిత్రగానం శీర్షికన ఘర్షణ చిత్రం నుంచి పాటలు వినవచ్చు. 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు కార్యక్రమం వింటారు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఈరోజు రాత్రి 10:30. ఇక 11:00 హిందీలో వార్తలు వెలువడతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు సాయంత్రం కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: పెదాలని ఏమంటారు
1: చుండు
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఉడాన్ 2.0 పథకం అమలుపై జరిగిన కార్యశాలలో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. తేదీ ఖరారైన వెంటనే నెల రోజుల్లో విమాన కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వివరిస్తూ,
1: License has been recently given from the DGCA to operate the airport. So all the construction work, all the work that is required to start operations has been done. We have requested the Honorable Prime Minister for a date because it is such a prestigious and important project for the state of Andhra Pradesh and for the North Andhra region. We feel justice is going to be done only when Honorable Prime Minister comes and inaugurates it. So we are just waiting for the date. Within a month, we are going to start the operations from there.
0: ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుండి సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూలతో మంత్రి వర్చువల్గా ఈరోజు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై నిరంతరం సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో రాజీ పడొద్దని సూచించారు. హాస్టల్స్లో సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రులు 100% సంతృప్తి రావాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, హెచ్ఓడీ భవనాలను పరిశీలించారు. నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, సచివాలయం శాఖాధికారులు, ఉద్యోగులు సుమారు 16,000 మంది ఒకే చోట పనిచేసే విధంగా 5 ఐకానిక్ టవర్లు డిజైన్ చేశారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ 70% ఆదాయం అందిస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఆదాయం ఇస్తుందని ఆయన వెల్లడిస్తూ,
2: అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతి ఒక్క రూపాయి మనం పెట్టవలసిన అవసరం లేదు. అమరావతి 100,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆసరాగా నిలబడబోతోంది. తమిళనాడుకు

0: చెన్నై, ఒక కర్ణాటక, ఒక బెంగళూరు ఏ మాదిరిగా అయితే ఆదాయాన్ని 60% రాష్ట్రానికి అందిస్తున్నాయో అమరావతి ద్వారా రాష్ట్రానికి అటువంటి ఆదాయాన్ని సృష్టించేటువంటి విధంగా ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్ ఆయనతో మాట్లాడి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులు మానసిక స్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1750 మంది విభిన్న ప్రతిభావంతులకు 23 కోట్ల రూపాయలు వెచ్చించి ద్విచక్ర వాహనాలు అందిస్తున్న నేపథ్యంలో గుంటూరులో ఆ వాహనాలను కేంద్ర మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనాలు విద్య, వైద్యం వంటివి పొందడానికి లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేశారు.
2: విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించటం, ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో ఉపాధి కోసం కానీ హాస్పిటల్కి వెళ్లటం కోసం కానీ సొంత కాళ్లపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1,750 మందికి సౌకర్యం కల్పించటం.
1: జగన్ 2.0 సూపర్ యాప్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీ శ్రేణులు పోస్ట్ చేసిన కంటెంట్ను డిలీట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో తామే ఒక యాప్ తీసుకువచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ యాప్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం పంచుకోవచ్చని, అంతేకాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటారని వివరించారు. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంగ్లాండ్లోని కార్డిఫ్ నగరం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న బలమైన అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కోస్తాంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి

అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. రేపు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు. రేపు ఉదయం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఎల్లారీశ్వరి ఆలపించిన భక్తి గీతాలు వింటారు. 6:20 నాతియా కలం ఈ శీర్షికన మహమ్మద్ రఫీ ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ సయ్యద్ నజరుల్లా శఖాధరి వివరించిన హితోక్తులు తెలుసుకుంటారు. ఇక 6:35 పొలం పనుల్లో రైతులకు సూచనలు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతి రేఖలు శీర్షికన పత్రికా సమాచారం. అనంతరం జగన్నాథ రథయాత్ర చరిత్ర వైభవం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఈ అంశం గురించి శ్రీ మంకాల నరేంద్ర కుమార్ గారి ప్రసంగం. అనంతరం దైనందిన జీవితంలో సమాజంలో మనుషులు ఎదుర్కొనే ఒత్తిళ్లు వాటి కారణాలు చికిత్స నివారణ ఈ విషయం గురించి హోమియో వైద్య నిపుణులు డాక్టర్ ఏ జగన్మోహన్ మూర్తి గారి ప్రసంగం. అని తదనంతరం చరిత్రలో ఈరోజు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుంటారు. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో. ఇక 8:00 హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:15 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 వార్తా వ్యాఖ్య ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక 9:30 చిత్రాంజలిలో తెలుగు సినిమా పాటలు.

ఇక రేపు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే వినవచ్చు. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు కొనసాగింపు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి ముంబై వారి కార్యక్రమాలు వినవచ్చు ముంబై కేంద్రం నుంచి. ఇక 12:00 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు సాయంత్రం 5 గంటలకు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి జట్కా వాళ్ళ నాటక వింటారు. రచన శ్రీ అనిశెట్టి సుబ్బారావు. అనంతరం సంధ్యారాగం శీర్షికన తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:25 అభిరుచి శీర్షికన శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్

కేంద్రం నుంచి. 7:15 పల్లె సీమలు కార్యక్రమం వింటారు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో మిశ్రమ పంటలలో రైతు అనుభవాలు ఈ అంశం గురించి గూడూరు రైతు శ్రీ పీజీ ఎల్లప్ప గారి పరిచయ కార్యక్రమం, సంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు తదితర అంశాలు వినవచ్చు పల్లె సీమలు కార్యక్రమంలో. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. రాత్రి 8:00 జానపద సంగీతం వింటారు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో శ్రీ కె సూర్యనారాయణ రెడ్డి బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 8:15 చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 ఏకచిత్రగానం శీర్షికన గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఎప్పటిలాగే అలనాటి మధుర గీతాలు, ఆపాత మధురాలు. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపు ఉదయం నుండి రాత్రి వరకు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు వినిపిస్తుంది మీ కర్నూలు ఎఫ్ఎం. మరి పాటలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: అభిరుచి కార్యక్రమంలో ముందుగా శ్రోతలు, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, అధిర, త్రివర్ణ, చేతన్ సిన్హ, విక్రమ్ సిన్హ వారి కుటుంబ సభ్యులండి. వీరందరూ కోరుతున్న పాట నెంబర్ 1 చిత్రం నుంచి చాంగుబల బాగుంది కదా అన్న పాటను వినిపించండి అంటూ పాట పేరుతో సహా కోరుతున్నారండి. మరి శ్రోతల కోరిక మేరకు వింటున్న శ్రోతలందరి కోసం నెంబర్ 1 చిత్రం నుంచి SV బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సాహిత్యమిది. సంగీతం SV కృష్ణారెడ్డి.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తిం మండలం రామన్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు అండి. మరి వీరు కోరుతున్న పాట నేటి సిద్ధార్థ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన హిట్ సాంగ్ ని వినిపించండి అంటూ కోరుతున్నారు. వేటూరి సాహిత్యం, లక్ష్మీకాంత్ ప్యారలాల్ సంగీతం.

శ్రోతల కర్నూలు ఎఫ్ఎం బ్యాండ్పై అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ పాటలు వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరుక కొమ్రయ్య, గంగాధర్ శ్రీనివాస్, సుంకి కార్తీక్, కె లక్ష్మయ్య వారి కుటుంబ సభ్యులండి. మరి వీరు కోరిన పాట ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మాళవిక పాడిన గీతమిది. సంగీతం ఎంఎం కీరవాణి. చిత్రం గంగోత్రి.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చుర్ల గ్రామం నుండి మారెళ్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట అండి. ఇది చిత్రం పవిత్ర బంధం. గాయని గాయకులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.

శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం బ్యాండ్ పై నుండి అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పవిత్ర బంధం చిత్రం నుంచి మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. కర్నూలు జిల్లా కర్నూలు బి క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, శేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, రవిచంద్ర, సాలమ్మ, దివ్య, బి మద్దయ్య వారి కుటుంబ సభ్యులండి. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం పవిత్ర బంధం చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతమిది మన్నించాలి. పసివాడి ప్రాణం చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతమిది. సాహిత్యం వీటూరి, సంగీతం చక్రవర్తి.

అభిరుచి కార్యక్రమంలో చివరగా శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర కోరిన పాట ఇది.

మీరు వింటున్న పాట టాప్ హీరో చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. ఇది ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. మరలా తిరిగి అభిరుచి కార్యక్రమం రేపు ఉదయం 8:35 వినవచ్చు.

శ్రోతలంతవరకు వి రామకృష్ణ గానం చేసిన కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచ్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ AI, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకు ఇచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలు నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడకం మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం

హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడ్ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహండి, బిజే, చేరా, పహాన్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల మూడు భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చరణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హి కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ మే 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజలో ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారత్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఇవాల్టి కిసాన్ మనీ కార్యక్రమంలో ముందుగా వర్షాకాలంలో పశు పోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం, జానపద గీతం, పర్యావరణ గీతం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు తదితర అంశాలు వింటారు. మరి వర్షాకాలంలో పశుపోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం వినే ముందు పాట.

0: పాట విన్నారు కదా, ఇప్పుడు వినండి. వర్షాకాలంలో పశు పోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం.
1: వర్షాకాలంలో పశు పోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఈరోజు తెలుసుకుందామండి. పాడి రైతులు లేదా ఎద్దులు కలిగిన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయండి. ఎప్పుడైతే వర్షాకాలం మొదలైందో అప్పుడు వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఆ తేమ శాతం పెరగడం వల్ల వివిధ రకాలైన రోగాలు పశువులను నాశించే ఆస్కారం ఉంటుంది. ఇందులో అతి ముఖ్యమైనది బర్రెలలో గొంతు వాపు వ్యాధి. ఈ గొంతు వాపు వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా బర్రెలు అంటే నల్లజాతి పశువులు, దూడలు ముఖ్యంగా, అతి ముఖ్యంగా 8 నెలలలోపు దూడలు దగ్గడము, గురకలాంటి శ్వాస తీసుకున్నప్పుడు గురకలాంటి శబ్దాలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. 8 నెలలలోపు దూడలు చనిపోయే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. గురకతో కూడి దగ్గు కలిగి ఉన్న ఏవైనా దూడలు కానీ పశువులు కానీ ఉన్నట్లయితే మీ దగ్గరలోని పశు వైద్యశాలను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే, దీనికి ఈ కాలంలో ప్రతి వైద్యశాలలో కూడా, పశు వైద్యశాలలో కూడా టీకాలు వేయడం జరుగుతుందండి, గొంతు వాపు టీకాలు. ఈ గొంతు వాపు యొక్క ముఖ్యమైన లక్షణము గురక. పశువు శ్వాస తీసుకున్నప్పుడు గురకలాంటి శబ్దంతో వస్తుంది. అలాగే రైతుకు ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి ఎద్దులలో అతి ముఖ్యమైన వ్యాధి ఏంటంటే, 3 లేదా 4 నెలల నుంచి పశువులు పని లేక ఇంటి దగ్గరే ఉండి మేపడం వల్ల ఇప్పుడు సడన్గా పొలాలకు తీసుకుని వెళ్ళి ఒక 2 రోజులు కాడిగొట్టేపాటికి కాళ్ళు పట్టేయడము, తర్వాత మేత తినకపోవడం అనేది సహజ సిద్ధంగా కనపడుతుందండి. దీనికేమి ఎంత భయపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఒక దగ్గరలో ఉన్న పశు వైద్యశాలను సంప్రదించడం కానీ, లేదా మనకు మొదటగా బెల్లము కలకండ కానీ ఇటువంటి కొద్దిగా ఎనర్జీ ఇచ్చేటువంటి ద్రావణాలను తాపితే తొందరగా రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఏంటంటే ఇంతదాకా పని లేకుండా ఒక్కసారిగా పనిలో నిమగ్నమైనప్పుడు పశువుల్లో కలిగే మార్పుల వల్ల ఇటువంటి రోగాలు వస్తాయండి. వీటిని మన ఏరియాలో కురుము అంటుంటారు. ఈ కురుము గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. దీనికి ఏంటి అంటే కలకండ కానీ చక్కెర నీళ్లు కానీ బెల్లం నీళ్లు కానీ తాపి దగ్గరలోని పశు వైద్యశాలను సంప్రదిస్తే ఒక్క రోజులోనే రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అలాగే ఎద్దులకు సంబంధించి సొప్పవాపు అంటే, ఎక్కడైతే బలమైన పశువులు ఉండి మంచి కండ పుష్టి కలిగిన పశువులకు మాత్రమే ఈ జబ్బు సోకే ఆస్కారం ఉంటుంది. మనము బయట నుంచి చూస్తే కుంటడం కానీ లేదా పట్టేసి నడవడం కానీ వాపులు కాళ్ళ భాగంలో వాపుల్లో కనపడతాయి. మనం ఆ భాగాన్ని ఒత్తి చూసినప్పుడు కరకరం అనే సౌండ్ అంటే ఏదైనా గాలి లోపల నిండుకొని ఉన్న సౌండ్ వినపడుతుంటుంది. వీటికి ఖచ్చితంగా దగ్గరలోని పశు వైద్యశాలను సంప్రదించడము మరియు దానికి సంబంధించినటువంటి టీకాలను ఇప్పుడు ప్రతి ఆసుపత్రిలో కూడా వేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ వర్షాకాలం మొదలైనప్పుడు ఎద్దులను తీసుకొని పోయేటప్పుడు పాములు కానీ ఇటువంటివి ఏవైనా పాము కాటుకు గురవడం కానీ తేలు కాటుకు కానీ గురైనప్పుడు ఎంత చిన్న విషపురుగైనా కూడా ఖచ్చితంగా కూడా మనం వైద్యం చేయించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు పండ్ల కాలము చాలా ముఖ్యము, రైతులకు ఎద్దులు అనేవి చాలా ముఖ్యం కాబట్టి వాటి సంరక్షణ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకా ఈ కాలంలో అతి ముఖ్యమైనది ఏంటంటే, గొర్రెలలో తొలకరి జల్లులు పడ్డం వల్ల గడ్డి అనేది విపరీతంగా మంచి గడ్డి దొరకడం జరుగుతుంది. ఈ గడ్డి దొరికినప్పుడు ఈ యొక్క గొర్రెలు అత్యంత ఎక్కువగా తిని పొట్ట ఉబ్బరంతో చనిపోయే ఆస్కారం ఉంటుంది. దాన్నే మనము చిటుక రోగం అంటాం. అంటే ఏంటంటే, మందలో మనం చూస్తూ ఉండగానే ఒక చిటికేసే కాలంలోనే గొర్రెలు ఎగిరి చనిపోవడం, పండ్లు గొరకడము ఇటువంటివి కనపడుతుంటాయి. ఇది ఎందువల్ల వస్తుందంటే, దీన్నే ఎంటెరోటాక్సిమియా రోగం అంటారు, అంటే ఈటి రోగం అంటారు. దీనిలో ఏవైతే బాగా మేసినాయో, తొలకరి జల్లులు పడినప్పుడు ఏవైతే పచ్చిక వచ్చిందో ఆ పచ్చికని మేసి ఎక్కువ మేయడం వల్ల పొట్ట అరగక దానిలో నుంచి విష పదార్థాలు రిలీజ్ అయ్యి గొర్రెలు చనిపోతుంటాయి. దీనికి ఏంటంటే, ఇప్పుడు కాలంలో మనము అన్ని గొర్రెలకు మేకలకి కూడా మనము టీకాలు, ఈటీ టీకాలు వేయడం జరుగుతుంది. ఈ వర్షాకాలం మొదలవగానే ఎక్కడెక్కడ ఉండే నట్టలన్నీ కూడా, నట్టలు అంటే లోపల పరాన్న జీవులు, గొర్రెలు మేకల్లో పెద్ద పశువుల్లో ఈ యొక్క అంతర పరాన్న జీవులు అంటాం. ఈ అంతర పరాన్న జీవులు ఏం చేస్తాయంటే,

మనము పశువుకి ఏదైతే మేపు పెడుతున్నామో వాటిలో ఎక్కువ భాగాన్ని ఇవే తిని ఆ యొక్క పశువు ఎదుగుదలను ఆపుతాయి. పాలిచ్చే పశువులు పాడి తగ్గుతుంది, గొర్రెలు మేకలలో ఎదుగుదల తక్కువ ఉంటుంది, తర్వాత పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ తొలకరి జల్లులు మొదలయ్యేలోపు మనం ఖచ్చితంగా నట్టల నివారణ మందులు తాపుకొని, మనం నట్టల నివారణ మందు ఏది తాపాలా అంటే, మనము మందలోనే ఒక 3 నుంచి 5 గొర్రెలు లేదా మేకలకు సంబంధించిన పేడ తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలోనే ల్యాబ్, అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ల్యాబ్ అనేది ఉంది, అక్కడ ఇస్తే మీ దానిలో ఏం పురుగులు ఉన్నాయి, ఏం నట్టలు ఉన్నాయి, దానికి సంబంధించి ఏ నట్టల నివారణ మందు వాడాల్సి వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి గొర్రెల కాపరులందరూ కూడా మీ మందలోనే ఒక 4 నుంచి 5 పేడ పరీక్షకి శాంపుల్స్ తీసుకొని పోయి ఆ యొక్క శాంపుల్స్ని మీరు పరీక్ష చేయించి నట్టల నివారణ మందు వాడిన తర్వాత ఒక 5 రోజుల కాల వ్యవధి తర్వాత మాత్రమే ఈటీ టీకాలు వేయించుకోవాలి. ఈ ఈటీ టీకాలు మరియు నట్టల నివారణ మందులు వేసుకుంటే ఈ వర్షాకాలంలో వచ్చే చాలా మటుకు రోగాలు, చీమిళ్ళు కానీ ఇటువంటివన్నీ కూడా తగ్గే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇవి ఆగి ఉన్న నీళ్ళను తాగి ఉండడం వల్ల చాలా వరకు పురుగు కొట్టడం, అంటే బేదలు అయ్యే ఆస్కారం ఉంటుంది గొర్రెలు. కాబట్టి రైతు సోదరులు చాలా మటుకు కూడా మరీ బురదమయంగా ఉన్న నీటిని కాకుండా శుభ్రంగా ఉండే నీటిని తాగే విధంగా కెనాల్, అంటే ఏమన్నా పారే నీటి దగ్గర నీరు తాపే విధంగా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాలంలో గొర్రెలలో వచ్చే అతి ముఖ్యమైన రోగం ఏంటంటే నీలి నాలుక వ్యాధి. ఈ నీలి నాలుక వ్యాధిని ఎలా గుర్తించవచ్చు అంటే, గొర్రెలు కానీ మేకలలో మూతిలు వాపులు రావడము, నాలుక లోపల భాగం అంతా నోరంతా కూడా ఎర్ర కావడము, మరియు నాలుకకు సంబంధించి నీలంగా, దీని పేరే నీలి నాలుక వ్యాధి. నాలుక అనేది చాలా నీలం రంగులో మారడము, నోరంతా కూడా బొబ్బులు పోయినట్టు పోవడము, ఇటువంటి లక్షణాలన్నీ చూపిస్తుంది. దీనిలో ఏంటంటే చనిపోయే ఆస్కారము ఎక్కువే ఉంటుంది. ఎందుకు, అది మేత తినకపోవడం, ఆ నోరు పొంగడం వల్ల అది మేత కానీ నీళ్లు కానీ తీసుకోక కృషించిపోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. పిల్లలలో చాలా వరకు చనిపోయే ఆస్కారం ఉంటుంది, పాలు గడ్డగట్టడము ఇటువంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. దీనికి మనం చేయగలిగేది ఏంటంటే, ఏదైనా మందలో ఇటువంటి రోగం కలిగినది కనపడితే దాన్ని మంద నుంచి వేరు చేసుకొని ఇంటికాడ పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక 2 3 రోజులు దాన్ని వైద్యం చేయాల్సి వస్తుంది. దానికంటే ముందు ఇవి దోమల వల్ల ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమేం చేస్తామంటే, రైతు సోదరులు మంద ఆపినప్పుడు రాత్రిప్పుడు రాత్రి సమయాల్లో వేపాకుతో పొగ వేయడం జరుగుతుంది. వేపాకు గాలివాటానికి మనం వేపాకు పొగ వేస్తే ఏవైతే దోమలు ఉన్నాయో అవన్నీ కూడా మంద నుంచి దూరంగా పోయి ఒకదాని నుంచి ఇంకొక దానికి ఈ వ్యాధి వ్యాపించకుండా ఆగడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, దీనికి టీకాలు కూడా మన దగ్గర ప్రతి పశు వైద్యశాలలో సిద్ధంగా ఉన్నాయి. దీనిలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే టీకాలన్నిటిలోకి ఈ నీలి నాలుక వ్యాధి యొక్క టీకా చాలా నొప్పి కలిగి మరియు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. దాని రైతు సోదరులు ఏం భయపడాల్సిన పని లేదు. ఈ టీకాలు వేసినప్పుడు కొన్ని రోజులు కాళ్ళు ఎగబెట్టడం కానీ, మెడ భాగంలో వేస్తే మెడ వంచకపోవడం, చాలా నొప్పి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఈ టీకాలు వాడినామో ఒక 3 4 రోజులకి మళ్ళీ సెట్ అవుతుంది. కానీ ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, ఇది ఈ టీకా చేసుకున్న తర్వాత ఏవైనా చూడివి ఏవైనా ఉంటే ఖచ్చితంగా 3 నుంచి 4 రోజులు కాల్షియం మందును వాడాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, లోపల ఉండే పిండం గట్టిపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ టీకా పనిచేస్తున్నప్పుడు ఏమైనా వేడి పుట్టినా కూడా అది తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, నీలి నాలుక వ్యాధి నివారణకు మొదట ఏదైనా మందలో సోకినట్టు కనపడితే దాన్ని మంద నుంచి వేరు చేసి, తర్వాత దానికి సంబంధించి వేపాకు పొగ మందలో రాత్రి సమయాల్లో దోమలు లేకుండా వేపాకు పొగ వేయడం వల్ల ఒకదాని నుంచి ఇంకోదానికి రావడం తగ్గుతుంది. రెండోది వచ్చేసి, మనం టీకాలు వేయించినప్పుడు ఖచ్చితంగా 3 4 రోజులు నీటి వసతికి దగ్గరగా ఉన్నప్పుడు టీకాలు వేయించుకోండి. టీకాలు వేసిన తర్వాత ఏవేవైతే చూడి ఉన్నాయో ఆ చూడి వాటికి ఖచ్చితంగా కాల్షియం సీసాను 3 నుంచి 4 రోజులు తాపాల్సి ఉంటుంది. ఇంకా ఈ సీజన్లో గొర్రెలలో మనకి వచ్చే దుమ్మ రోగం అంటాం. దుమ్మ రోగం అంటే కాళ్ళు దగ్గరకు పెట్టుకునే, గొర్రెలు నడిచేటప్పుడు ముందర కాళ్ళు 2 కాళ్ళు దగ్గరికి పెట్టుకుని నడవడము, తర్వాత దగ్గడము, ముక్కులో చీమళ్ళు రావడము ఇటువంటివి సర్వసాధారణంగా ఉంటాయి. దీనికి దుమ్మలు అంటే
ఏదైతే లంగ్స్లో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో దానివల్ల

అవి కాళ్ళు దగ్గరికి పెట్టుకొని నడవడం జరుగుతుంటుంది. రైతు సోదరులు దీనికి గుర్తించాల్సిన విషయం ఏమంటే చాలా చోట్ల హెచ్ఎస్ టీకాలు చేస్తున్నారు, కానీ అది చాలా మటుకు కండిషన్స్లో అది కవర్ కావటంలా. కానీ మనము లివోఫ్లాక్సిన్ కానీ ఇటువంటి మందులు వాడడం వల్ల ఇంకా కొన్ని ఈ సీజన్లో ఏంటంటే మైకోప్లాస్మా అనే ఇన్ఫెక్షన్ కూడా చాలా కామన్గా ఉంటుంది. ఈ మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పొడి దగ్గుతో గల్ల వస్తూ ఉంటుంది, గల్లడ్డం అన్నట్టు దగ్గడం జరుగుతుంది. దీనికి మనకు టైలోసిన్ అనే ఇంజెక్షన్ తెచ్చుకొని మనం ఏదైతే ఇన్ఫెక్ట్ అయిందో ఆ గొర్రెకి వేయాల్సి ఉంటుంది టైలోసిన్. కాబట్టి రైతు సోదరులు గొర్రెల కాపర్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈటి రోగానికి సంబంధించిన టీకాలు వేసుకోవాలి. మొదటగా డివార్మింగ్ అంటే నట్టల నివారణ మందు తాపిన తర్వాత ఒక 5 రోజుల నుంచి వారం రోజుల్లోపు ఈటి టీకాలు వేసుకోవాలి. ఈటి టీకాలు వేసుకున్న తర్వాత ఒక 14 నుంచి 15 రోజుల తర్వాత నీలి నాలుక వ్యాధికి సంబంధించిన టీకాలు వేసుకోవాలి. ఈ నీలి నాలుక వ్యాధికి టీకాలు వేసిన తర్వాత ఏవైతే చూటి ఉన్నాయో వాటికి 3 నుంచి 4 రోజులు కాల్షియం అనేది తాపవలసి ఉంటుంది. తర్వాత రైతు సోదరులకు ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కాలంలో మనకు గడ్డి విత్తనాలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. 50% సబ్సిడీతో గడ్డి విత్తనాలు మనకి కొంతవరకు ట్రయల్ బేసిస్లో వచ్చినాయి. మొదటగా అది మీ దగ్గరలోని పశు వైద్యశాలను సంప్రదించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే ఎకరాకి 10 కేజీల చొప్పున, లేదు ఇంకా గుజ్జుగా కావాలనుకుంటే 15 కేజీలు ఎకరాకి వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఒక కోత మాత్రమే వస్తుంది, నీళ్లు కడితే 2వ కోతకు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకా అతి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రైతులు ఎవరైనా సొంతం పొలం కలిగిన రైతులు అంటే నీటి వసతి కలిగిన పొలం కలిగిన రైతులు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా బహువార్షిక పశుగ్రాసాల సాగుకు అవకాశం ఉందండి. అంటే ఏంటంటే మనకు బహువార్షిక పశుగ్రాసాల సాగుకు ఏదైతే అవసరమైందో దానికి సంబంధించిన ఇన్పుట్స్ అన్నీ కూడా అంటే బోదలు తీసే దగ్గర నుంచి కలుపులు తీయడము వీటికన్నిటికీ కూడా ప్రభుత్వమే చెల్లించి మీకు గడ్డి ఉత్పత్తికి దోహదపడుతుంది. దీనిలో ముఖ్యంగా రైతు చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి, జాబ్ కార్డు కలిగి ఉండాలి, తర్వాత సొంత పొలము నీటి వసతి పొలము కలిగి ఉండాలి. అటువంటి వాళ్ళు మీ దగ్గరలోని పశు వైద్యాధికారిని సంప్రదించి పశు వైద్యాధికారి ద్వారా గ్రామీణ ఉపాధి వాళ్ళకి అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్ పెట్టిన వెంబడే పని స్టార్ట్ కాకూడదు, అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత మాత్రమే రైతు సోదరులు పని ప్రారంభించాలి. అప్లికేషన్ పెట్టినాము మేము స్టార్ట్ చేస్తాము అని చెప్పడానికి లేదు, అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత మాత్రమే రైతు సోదరులు ఈ యొక్క బహువార్షిక పశుగ్రాసాల సాగు చేపట్టాలి. ఇంకా ఇప్పుడు ఈ కాలంలో మనకు అతి ముఖ్యంగా రాబోయే వ్యాధులలో కోళ్ళల్లో కూడా రకరకాలైన రోగాలు వస్తుంటాయి. దానికి సంబంధించిన టీకాలు కానీ ఏమంటే మెడ వంకర పోవడము, కాళ్ళు 2 దూరంగా జరిగి నడవడము, ముఖ్యంగా మనకిప్పుడు ఏవైనా కూడా కొత్తగా ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నప్పుడు దాని పరిసరాల్లో ఉండే రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అవి ఏమైనా కొత్తవి వచ్చినప్పుడు దానికి సంబంధించి రానికెట్ డిసీజ్ కానీ ఇటువంటి డిసీజెస్తో కలిగి ఉన్న పక్షులు మన దగ్గరికి రావచ్చు. అదేంటంటే ఒక కోడి బయట నుంచి వచ్చింది అంటే దానికి ఏదైనా రోగం ఉందంటే దాని దగ్గరలో ఉండే అన్ని కోళ్ళకి కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అటువంటిది ఏదైనా ఉంటే మీకు దగ్గరలో ఉన్న పశు వైద్యశాలను సంప్రదించి ఏవైనా లక్షణాలు అంటే ఇప్పుడు మెడ వంకర పోవడం కానీ కాళ్ళు ఎర్రగయి చచ్చుపడిపోవడం కానీ ఇటువంటి లక్షణాలు చూపించడం వెంటనే దగ్గరలో పశు వైద్యశాలను సంప్రదించాలి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఈ సీజన్లో బాహ్య పరాన్నజీవులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అంటే పిరుదులు కానీ ఇటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు అంతరపరాన్నజీవులకు ఏదైతే మందు వాడుతున్నామో నటల నివారణ మందు, అట్లే బాహ్య పరాన్నజీవులకు కూడా మనము స్ప్రే కొట్టడం కానీ లేదా ఇంజెక్షన్ వేసుకోవడం కానీ జరుగుతుంది. కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ బాహ్య పరాన్నజీవులకు ఏదైతే మనము స్ప్రే చేయడం జరిగిందో సైపర్మిత్రిన్ కానీ డెల్టామిత్రిన్ కానీ ఇటువంటిది ఏదైనా కూడా మందు స్ప్రే చేసినప్పుడు దాన్ని బయట కట్టేసి దానికి మూతికి చిక్కం పెట్టి స్ప్రే చేసిన తర్వాత ఒక 1 గంట నుంచి 40 నిమిషాలు ఓన్లీ మనం 2 నుంచి 4% డెల్టామిత్రిన్ కానీ సైపర్మిత్రిన్ కానీ స్ప్రే చేస్తాము. మూతికి చిక్కం కట్టి ఈ 2-4% ఏదైతే సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్ని స్ప్రే చేసిన తర్వాత ఒక 30 నుంచి 40 నిమిషాలు ఉండి బాగా శుభ్రంగా కడిగేయాలి పశువుని. కడిగిన తర్వాత ఇది చేసిన తర్వాత మరుసటి రోజు ఖచ్చితంగా మీరు మీ గాడిపాటను కానీ మీ షెడ్డుని ఖచ్చితంగా శుభ్రం చేసి మనము ఏదైతే పంట పొలాలకి మనము వాడతామో స్ప్రే మందులు ఆ మందులతో షెడ్డు మొత్తము గాడిపాటు

మొత్తం కూడా స్ప్రే చేసుకొని ఆ చెత్త అంతా దగ్గరికి వేసుకొని కాలిస్తే తప్ప ఆ యొక్క బాహ్య ప్రాణజీవులు పోవు. ఒకవేళ మనం అట్లే వదిలేసి పశువుకు ఒకటి స్ప్రే చేసి వదిలేస్తే మళ్ళీ 15 రోజులకి మళ్ళీ పశువు శరీరం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటేసారి పశువుని మరియు షెడ్డును కూడా ఒకటేసారి ఒకరోజు గ్యాప్లో స్ప్రే చేసుకోవడం వల్ల ఏవైతే పశువుల మీద ఉన్నాయో అవన్నీ రాలిపోయి షెడ్లో పడిపోతాయి. వాటిని కూడా మనం శుభ్రం చేస్తే మళ్ళీ ఒక 3 నెలల దాకా మనకు బాహ్య పరాన్నజీవుల యొక్క అంటే పిడుదులు కానీ టిక్స్ లైస్ అని రకరకాలుగా ఉంటాయి, వీటన్నిటికీ కూడా ఇదే బెస్ట్ మెథడ్. రెండు ఒకేసారి చేసుకుంటే ఒక 3 నెలల దాకా మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క అవకాశాన్ని గుర్తుంచుకొని మీ యొక్క విలువైన పశువుల్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ పథకం అనేది ఒకటి అందుబాటులో ఉందండి. అంతకుముందు దాకా ఓన్లీ పాలిచ్చే పశువులకు పాడి పశువులకు మాత్రమే ఉండింది. ఇప్పుడు సరికొత్త విధానం ద్వారా ఏదైతే ఎద్దులకు కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే 15,000

0: ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ పథకం అనేది ఒకటి అందుబాటులో ఉందండి. అంతకుముందు దాకా ఓన్లీ పాలిచ్చే పశువులకు, పాడి పశువులకు మాత్రమే ఉండింది. ఇప్పుడు సరికొత్త విధానం ద్వారా ఏదైతే ఎద్దులకు కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే 15,000 నుంచి 30,000 రూపాయల దాకా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది పశువులకి. ఈ 15,000 నుంచి 30,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ప్రీమియము 3 సంవత్సరాల దాకా చెల్లుబాటు అవుతుంది. ఏదైతే ప్రీమియం మనం చెల్లిస్తామో దానిలో 80% ప్రభుత్వము మనకు సబ్సిడీ కింద ఇచ్చి మిగిలిన 20% మాత్రమే రైతు కట్టాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15,000 రూపాయలకు మనం ఒక పశువుని ఇన్సూరెన్స్ చేస్తే ఆ పశువును మనము 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 200 రూపాయలు రైతు చెల్లిస్తే 800 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అలానే 30,000 రూపాయలకి మనం ఇన్సూరెన్స్ చేస్తే 400 రూపాయలు రైతు చెల్లించాల్సి ఉంటుంది, 1,600 రూపాయలు గవర్నమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా 80% సబ్సిడీని మనము గవర్నమెంట్ నుంచి పొందవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను.
1: శ్రోతలు, కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశు పోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం విన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కరోనా వైరస్ కే ఖతరే సే బచ్తే హువే ఫసల్ కీ కటాయి, బిక్రీ, ఖరీద్, నయి ఫసల్ కీ జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తీ హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్, గమ్చే యా కపడే సే ఢక్ కర్ రఖే. ఆంఖ్, కాన్, నాక్, మూహ్ నా ఛూయే. ఆపస్ మే దో గజ్ కీ దూరీ బనాయ్ రఖే.
3: మాస్క్ ఔర్ దో గజ్ కీ దూరీ కే మంత్ర కో అభీ హమే ఛోడనా నహీ హై.
2: ఫసలో కీ బువాయీ ఏవం కటాయీ కర్తే సమయ్ ఆపస్ మే కమ్ సే కమ్ దో గజ్ కీ దూరీ బనాయ్ రఖే. ఫసల్ కీ కటాయీ కర్నే కే బాద్ ఛోటే ఛోటే ఢేరో మే ఇకట్ఠా కరే. కృషి కే ఔజారో కీ సమయ్ సమయ్ పర్ సఫాయీ కరే. ఏక్ దూసరే కే సాథ్ ఔజారో కీ అదలా బదలీ నా కరే. శ్రమికో కే శౌచాలయో ఔర్ హాథ్ ధోనే కీ జగహ్ కీ ఠీక్ సే సఫాయీ జరూరీ హై. బువాయీ, కటాయీ ఏవం మడాయీ కే దౌరాన్ ఇస్ బాత్ కా ధ్యాన్ రఖే కీ ఇన్ స్థానో కే ఆస్ పాస్ కోయీ థూకే నహీ. కంబైన్, హార్వెస్టర్, థ్రెషర్, జుతాయీ ఔర్ బువాయీ కీ మషీనో కో ఇస్తేమాల్ సే పహలే సాఫ్ కరే. మషీనో కే ఇస్తేమాల్ సే పహలే ఔర్ ఇస్తేమాల్ కే బాద్ హాథ్ సాబున్ సే సాఫ్ కరే. వాహనో, బోరియో, థైలియో ఔర్ ప్యాకింగ్ కే దూసరే సామాన్ కీ సాఫ్ సఫాయీ పర్ భీ ఖాస్ ధ్యాన్ దే. ఖరీద్ కేంద్ర పర్ ఆనే సే పహలే కిసానో ఏవం శ్రమికో కీ జాంచ్. ఖరీద్ కేంద్రో పర్ భీడ్ నా లగాయే ఏవం కిసానో కో బారీ బారీ సే బులాయే. గోదామో పర్ ఖరీదీ హుయీ ఫసల్ కో లేనే మే శీఘ్రతా కరే తాకి కిసానో ఏవం శ్రమికో కో రుకనా నా పడే. కరోనా కే ఖతరే సే బచావ్ ఔర్ అధిక జానకారీ కే లియే ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ కరే. దేశ్ మే ఖాద్య సురక్షా కే యే సిపాహీ భోజన్ కీ నిరంతర ఉపలబ్ధతా కో సునిశ్చిత్ కర్తే హై. కిసాన్ స్వస్థ రహే తభీ హమ్ కరోనా వైరస్ సే జీత్ పాయేంగే, ఆగే బఢ్ పాయేంగే. కిసాన్ సబల్, దేశ్ ప్రబల్.
4: కిసాన్ మనీ కార్యక్రమంలో ఇప్పుడు వినండి పర్యావరణ గీతం.

0: పర్యావరణ గీతం విన్నారు. మరి ఇప్పుడు మార్కెట్ ధరలు. ఈరోజు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్ముడుపోయిన వ్యవసాయ మార్కెట్ ఉత్పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. వేరుశనగ క్వింటాలలో కనిష్ట ధర 3,699 రూపాయలు, గరిష్ట ధర 8,589 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన మోడల్ ధర 7,899 రూపాయలు. ఆముదాలో 6,050 కనిష్ట ధర, 6,050 గరిష్ట ధర, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 6,050. కందులు 7,597 రూపాయలు కనిష్ట ధర, 8,250 రూపాయలు గరిష్ట ధర, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 8,100 రూపాయలు. జొన్న 2,302 రూపాయలు, 2,302 రూపాయలు గరిష్ట ధర, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర కూడా 2,302 రూపాయలు. కొర్రలు 2,519 రూపాయలు కనిష్ట ధర, 2,719 రూపాయలు గరిష్ట ధర, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 2,719 రూపాయలు. ఇవి మార్కెట్ ధరలు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.
1: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: శ్రీమతి ఎస్ వసంతభాయి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వికసిత భారతంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహం లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు బాలబాలికలకు శారీరక మానసిక ఆటంకాలు కలిగిస్తూ వారి విద్య ఆరోగ్య స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చిన నిజమైన మార్పు సమాజంలో చైతన్యం, విద్య, అవగాహన మరియు సమిష్టి బాధ్యత వల్లే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం ఈ దిశగా బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ విషయమై మనకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంతాబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
2: నమస్తే అండి.
1: మేడం, బాల్య వివాహం ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తెలుసుకునే ముందు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విద్య ఉపాధి పరంగా అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇంకా కుటుంబాలు బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
2: ప్రస్తుత పరిస్థితుల్లో బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయండి. ముఖ్యంగా పేదరికం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను భారం అనుకుని త్వరగా వివాహం చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తారు. ఇంకొకటి విద్య లేకపోవడం. ముఖ్యంగా బాలబాలికలకు విద్య ప్రాధాన్యత గురించి అవగాహన లేకపోవడం మరియు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఈ బాల్య వివాహాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఇందులో కొన్ని సమాజాలలో బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా పాతుకొనిపోయి వీటిని పాటించడాన్ని గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా అభద్రతా భావన కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం, అంటే బాలికల విద్య మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ యొక్క బాల్య వివాహాలు ఉండడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నాం.
1: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ ముక్త భారత్ ఈ క్యాంపెయిన్ నేపథ్యం గురించి, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు ఏంటి దీనికి సంబంధించి?
2: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారం చట్టపరమైన అమలు ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. మినహాయింపులు లేకుండా కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చేయడంపై దృష్టి సారించింది. బాల్య వివాహ నిషేధ అధికారులు అంటే CMPOలు పర్యవేక్షణను బలోపేతం చేయడం మరియు వారి సమాచారానికి ప్రజల ప్రాప్యతను మెరుగుపరచడం, కేసులు నివేదికను సరళీకృతం చేయడం మరియు బాల్య వివాహం యొక్క ప్రతికూల ప్రభావాలపై విస్తృత అవగాహన ప్రచారాలు నిర్వహించడం ప్రధాన వ్యూహాలలో ఉన్నాయి. బాల్య వివాహాలను చురుగ్గా నిరోధించడంలో మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ఈ CMPOలు వారి యొక్క పర్యవేక్షణ మరియు బాధితులు సాక్షులను సులభంగా ముందుకు వచ్చి న్యాయం కోరేలా ప్రోత్సహించడానికి బాల్య వివాహ కేసులను నమోదు చేయడం ద్వారా ఈ యొక్క బాల్య వివాహ ముక్త భారత్ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా తెలియజేస్తున్నాం.
1: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఉంది, PCMA 2006 ప్రకారం ఎలాంటి శిక్షలు లేదా చర్యలు తీసుకోబడతాయి?
2: భారతదేశంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము బాల్య వివాహాలు నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు శిక్షలు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహం నిర్వచనము అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండకపోతే, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండకపోతే ఈ బాల్య వివాహాలుగా వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా Section 9, 10, 11 ప్రకారం నేరము పెద్దవారు అంటే 21 సంవత్సరాల పురుషుడు ఉంటే కఠినమైనటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నట్టయితే, బాలికలకు 18 సంవత్సరాల కంటే తక్కువలో వివాహం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాల కఠిన శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ బాల్య వివాహం జరిపేశారు అనుకుందాం, అప్పుడు తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్లకు ప్రోత్సహించినటువంటి వాళ్లు లేదా బాల్య వివాహాలకు అనుమతించిన వారి యొక్క బంధువులు మరియు వివాహం నిర్వహించిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయల జరిమానా ఉంటుంది. ఒకవేళ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి కానీ కాజీలు కానీ రిజిస్టార్ లేదా ఎవరైనా వివాహం చేసినటువంటి వ్యక్తికి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి

0: అయితే హాజరైన ఉంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది, మరియు అది కాకుండా సాధారణంగా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి.
1: మేడం, మరి మన జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు లేదా వర్గాలు ఏమన్నా గుర్తించారా?
0: ముఖ్యంగానండి తిరుపతి జిల్లాలో సంవత్సరానికి రమారమి 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఎక్కడైతే వెనుకబడినటువంటి తరగతులు గాని లేకపోతే విద్యార్హతలు లేకుండా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా సమాజంలో అట్టడుగు వర్గంలో నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు రికార్డు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్తే మన జిల్లాలో కోట, వెంకటగిరి, సత్యవేడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డు అవుతూ ఉన్నాయండి.
1: మేడం, మరి ఇప్పుడు మన జిల్లా స్థాయిలో బాల్య వివాహాలపై వచ్చిన ఫిర్యాదులను మీరు ఎలా పరిష్కరిస్తారు?
0: జిల్లా స్థాయిలోనండి బాల్య వివాహాల ఫిర్యాదులను చాలా క్రమబద్ధంగా మరియు త్వరగా పరిష్కరించేటటువంటి విధానాలు మన పీసీఎంఏ 2006 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి అధికారులు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు అనంటే, జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు అంతిమ బాధ్యత తీసుకుంటుంటారు. అత్యవసర ఆదేశాలు అంటే సెక్షన్ 13 ప్రకారము ఏ క్షణమైనా అత్యవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్ వారికి ఉంటుంది. తరువాత స్థాయి వచ్చి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ సీఎంపీఓలు ఉంటారు. వీరు జిల్లాకు ప్రధాన అధికారి. సాధారణంగా ఈ కేటగిరీ వాళ్ళు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా నియమించబడి ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరు ఫిర్యాదు అందగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది కాగ్నిజిబుల్ నేరం కింద భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఉంటారు. వీరి పరిధిలో సీడీపీఓలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు వీరందరూ కూడా సమాచారం సేకరించడం మరియు వివాహాలు జరిగిన తర్వాత లేదా మునుపు రెస్క్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098, ఇది 24/7 హెల్ప్ లైన్ అండి. ఇందులో ఫిర్యాదు అందగానే ఇందాక చెప్పినటువంటి సీఎంపీఓలు మరియు పోలీసులకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు.
1: మరోసారి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తారా మన శ్రోతల కోసం?
0: ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్ నంబరు. సో చైల్డ్ హెల్ప్ లైన్ 1098.
1: కాబట్టి బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేయొచ్చు.
0: ఖచ్చితంగా 1098 కి కాల్ చేసిన తక్షణమే ఈ యొక్క వివరాలు కూడా ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాబట్టి ఎవరికి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అనుకుంటుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళ మేము ఫోన్ చేయడం ద్వారా మా సమాచారం బహిర్గతం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వివరాలు తెలియజేసేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో ఒక మంచి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రముఖ పాత్ర కూడా వహిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ విషయం తెలిసిన వెంటనే 1098 కి కాల్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలరని భావిస్తున్నాను.
1: మేడం, ఇప్పుడు బాల్య వివాహాలు జరగబోతున్నట్లు మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఇందాకన్నారు తక్షణ చర్యలు తీసుకుంటారని, ఎలా తీసుకుంటారు, ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది మీ తరపు నుండి?
0: ఇందాక మనం చెప్పుకున్నాము 1098 కి అందరూ కూడా బాల్య వివాహం జరుగుతుంది అన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన వెంటనే సంబంధిత శాఖలైనటువంటి అంగన్వాడీ వాళ్ళు, మహిళా పోలీసు, అంగన్వాడీ సెంటర్ లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ వివాహం జరగబోయే ఇంటికి లేదా మండపానికి వెళ్తారు. బాలిక వయస్సు ఫస్ట్ ధృవీకరించుకుంటారు. అది ధృవీకరణ ఎలా చేసుకుంటారంటే ఆధారు లేకపోతే పాఠశాల యొక్క రికార్డు ఇవన్నీ తీసుకొని వాళ్ళ యొక్క వయసు నిర్ధారణ చేసుకుంటారు. వీళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల లోపల గనక ఉంటే బాలిక తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకుంటారు. వివాహ మండపం యొక్క ఏర్పాట్లు, క్యాటరింగ్ ఇవన్నీ కూడా రద్దు చేయిస్తారు ఒకవేళ అలా వివాహం జరుగుతూ ఉంది అని తెలిస్తే. అవసరమైతే మ్యాజిస్ట్రేట్ కి సెక్షన్ 13 కింద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే నిషేధ ఉత్తర్వు కూడా జారీ చేయిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే నేరుగా అరెస్టు, ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి IPC 366 పోక్సో యాక్ట్ కూడా జత చేసుకో ఉంటారు. వరుడు, తల్లిదండ్రులు, పూజార్లను కూడా హెచ్చరిస్తారు, లేదా వాళ్ళు ఇంకా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ బాలిక తల్లిదండ్రులు దగ్గరే ఉంచుతారు, కానీ రోజు ఫాలోఅప్ అయితే చేయబడతాయి. అవసరమైతే

0: బాలికను బాలికా సదనమునకు తరలిస్తారు. ఇక్కడ సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ బాలికను హాజరుపరుస్తారు. ఈ విధంగా బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసిన వెంటనే తక్షణము స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సహాయక చర్యలు జరుగుతాయి.
1: వసంతాబాయి గారు, బాలికల విద్య వాళ్ళ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఈ బాల్య వివాహాలను ఎలా తగ్గించవచ్చు అంటారు?
0: ప్రస్తుతము అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తే బాల్య వివాహం యొక్క జరిగేటటువంటి అవకాశము 60-80% తగ్గిపోతుంది. అంటే 10th క్లాస్ చదివితే చాలు, కొంతవరకు తగ్గించగలం. లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నట్టయితే 90-95% వరకు తగ్గుతుంది. ఎటువంటి విద్య ఇవన్నీ గనక జయకోకుండా ఉంటే నిర్బంధ విద్యను కూడా పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి కల్పించడము, పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ లేదా లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం బాలికలలో బాల్య వివాహాలను తగ్గించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మన ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అన్ని జిల్లాలలో అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డను రక్షించండి, ఆడబిడ్డని చదివించండి. దీనివల్ల కూడా మనము బాల్య వివాహాలన్నింటినీ కూడా నివారించవచ్చు.
1: మేడం, మరి రాబోయే సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా?
0: ఖచ్చితంగానండి, రాబోయే 4-5 సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ అన్ని వ్యవస్థలు కూడా వీటి కోసం కలిసి పనిచేయాలి. అంటే ఖచ్చితంగా 100% అందరూ పిల్లలు చదువుకునే విధంగా చూడాలి. వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. సామాజిక నిబద్ధత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బాల్య వివాహాలను మనం నిర్మూలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
1: మేడం, చివరగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, యువతకు మీరు అందించాలనుకున్న సందేశం ఏదైనా ఉందా?
0: చివరగా అండి, నేను ఒక్కటే సందేశం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీ బిడ్డ 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేయడం అంటే మీరు ఆ బిడ్డ జీవితాన్ని మీ చేతులలోనే దొంగిలిస్తున్నారు. తల్లిదండ్రులకు, మీరు సమాజం చూస్తోంది, ఇంటి గౌరవం భారం తగ్గుతుంది అని భయపడి బిడ్డను ఇంటి నుంచి పంపితే మీ బిడ్డ జీవితం మొత్తం ఆరోగ్య సమస్యలు, పేదరికం, హింస ప్రమాదంలో గడిపేస్తుంది. అది మీకు గౌరవం తెచ్చిపెట్టదు, మీ మనసుకు జీవితాంతం బరువు పెడుతుంది. మీ బిడ్డ చదువుకుంటే లేదా ఉద్యోగం చేస్తే, తన కాళ్ల మీద తానే నిలబడితే అది మీ ఇంటికి నిజమైన గౌరవం తెస్తుంది. యువతకు చెప్పే సందేశం ఒక్కటే, 18 ఏళ్లలోపు ఎవరైనా పెళ్లి చేసుకో అంటే ధైర్యంగా ఒక మాట చెప్పు, నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను, 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుదాం అని. ఇది నీ జీవితాన్ని కాపాడుకునే మొదటి అడుగు. చివరిగా అందరికీ ఒక్క మాట, బాల్య వివాహం అనేది పెళ్లి కాదు, అది ఒక ఆడబిడ్డ బాల్యాన్ని, కలల్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దోచుకునే నేరం. దాన్ని ఆపడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊరిలో ఏ ఒక్క బాల్య వివాహమైనా జరగబోతే ధైర్యంగా నిలబడండి. ఫోన్ పట్టుకుని 1098 నంబర్ కి డైల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్ తో ఒక బిడ్డ జీవితం మారిపోతుంది.
1: కాబట్టి అందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా భావిస్తేనే మనం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. ధన్యవాదాలు మేడం. బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా క్షణక్షణం చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట ఇది. సాహిత్యం సెరువెన్నెల,

0: అరవిరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో పురి విరిసిన బలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో
1: విసిరెను మధుపుల వల అదిరిన పెదవులలో జత కుదరగ ముసిరెను అలకల అలచిలకల పలుకులు

0: బాగుంబహే.
1: చిత్రసీమ కార్యక్రమం తర్వాత ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతమిది. చిత్రం అబ్బాయి గారు, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా ఆశా ఆశా ఆశా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడిన గీతమిది సీతారామశాస్త్రి సాహిత్యం సంగీతం దేవా.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో పూరీలోని జగన్నాథ స్వామి ఆలయంలో జరిగిన జగన్నాథ రథయాత్ర కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు.

0: ఒడిశాలోని పూరిలో విశ్వ ప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. రథయాత్ర ప్రారంభంతో పూరి పవిత్ర నగరం భక్తి పార్వశ్యంలో మునిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిలు రథాలపై కొలువు తీరగా శంఖారావాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాలతో మూడు రథాలు లక్షలాది మంది భక్తుల నడుమ శ్రీగుండిచా ఆలయం వైపుగా ముందుకు సాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి ఈ రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహత్తర ఊరేగింపు సమయంలో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రలతో కలిసి భక్తులను కలుసుకోవడానికి బయటకు వస్తారనేది ఒక ప్రసిద్ధ నమ్మకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆ మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు దేశ ప్రజలకు ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్యం వంటి విలువలను ప్రతిబింబిస్తుందని, భారతదేశపు గొప్ప నాగరిక వారసత్వాన్ని చాటి చెబుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రథయాత్రను భారతదేశపు శాశ్వత ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ పండుగ వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవలకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్, అనుసంధానం చేయబడిన ఈ రైలును స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఈ రైలును గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించినప్పటికీ ఈ మార్గంలో ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి చండీగఢ్కు వెళ్లి అక్కడ ఆరోగ్య, విద్య, రహదారి, మౌలిక సదుపాయాల రంగాలలో 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జలంధర్ను కూడా సందర్శించనున్నారు. ఆ ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కంటోన్మెంట్తో సహా పునర్నిర్మాణం చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. దేశ అభివృద్ధి, జాతీయ భద్రత రెండూ ఏకకాలంలో పురోగమించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ టెక్ సింపోజియంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ సరిహద్దులు సురక్షితంగా ఉండటమే కాకుండా అనుసంధానించబడిన నూతన భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన నాగరికతకు ఆధునిక మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయన్నారు. నేడు నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలే రాబోయే సంవత్సరాలలో దేశ నాగరికతను ప్రతిబింబిస్తాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ పౌరుడు నాగరికతకు దూరంగా ఉన్నట్లు భావించకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ
1: బీఆర్ఓ రాష్ట్ర ఏక అనివార్య శక్తి మనా రహేగా ఔర్ ఇస్కే లియే లగాతార్ నయీ నయీ టెక్నాలజీ అప్నాతే రహనా ఆజ్ కే సమయ్ కీ యే సబ్సే బడీ జరూరత్ హై. యుద్ధ కా పెహలా మోర్చా కభీ కభీ సీమా పర్ నహీ బల్కి ఉస్ సడక్ పర్ బన్తా హై జో సైనిక్ కో సీమా తక్ పహుంచాతీ హై. ఇస్లియే జో సడక్ బనాతా హై వహ్ భీ రాష్ట్ర కీ సురక్షా కా ఉతనా హీ బడా ప్రహరీ హై. బీఆర్ఓ నే పిఛలే 6.5 దశకో మే అప్నే మోటో త్రమేణ సర్వం సాధ్యం అర్థాత్ శ్రమ్ సే సబ్ కుచ్ సంభవ్ హై కో పూరీ తరహ్ సే సాకార్ కియా హై.
0: భద్రత, ఆర్థిక రంగాల అభివృద్ధికి బిమ్స్టెక్ సభ్యదేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్యదేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయన్నారు. బిమ్స్టెక్ సభ్యదేశాలు తక్షణమే సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడిపి దాదాపు $5 ట్రిలియన్గా ఉందని అజిత్ దోవల్ పేర్కొంటూ
2: We strive to achieve a great future sharing prosperity and resilience for all our people. We have advanced and strengthened cooperation in fighting terrorism, combating transnational organized crime, cyber threats, meeting maritime challenges,

0: we are poised to combat new and emerging threats together.
1: వాతావరణ మార్పులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు 377 మిలియన్ టన్నుల ఉద్యానవన పంటల దిగుబడులను సాధించిందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ఇప్పుడు రైతులతో కలిసి పనిచేయడానికి నేరుగా పొలాలకు వెళ్తున్నారని చెప్పారు. కేత్ బచావో అభియాన్ కింద ఎల్నినో ప్రభావానికి గురయ్యే అవకాశమున్న 728 జిల్లాలకు 1657 శాస్త్రీయ బృందాలు చేరుకుని సుమారు 1 కోటి మంది రైతులతో సంప్రదింపులు జరిపాయని ఆయన వెల్లడించారు. మిషన్ ఐసీఏఆర్ 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ను ప్రారంభించనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కింద యువ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలలో ఆవిష్కరణలు చేయడానికి జాతీయ స్థాయిలో పోటీ పడతారని చెప్పారు. ఉడాన్ పథకం

0: పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు ఇప్పుడు రైతులతో కలిసి పనిచేయడానికి నేరుగా పొలాలకు వెళ్తున్నారని చెప్పారు. ఖేత్ బచావో అభియాన్ కింద ఎల్నినో ప్రభావానికి గురయ్యే అవకాశమున్న 728 జిల్లాలకు 1657 శాస్త్రీయ బృందాలు చేరుకుని సుమారు 1,00,000 మంది రైతులతో సంప్రదింపులు జరిపాయని ఆయన వెల్లడించారు. మిషన్ ఐసీఏఆర్ 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ను ప్రారంభించనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కింద యువ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలలో ఆవిష్కరణలు చేయడానికి జాతీయ స్థాయిలో పోటీ పడతారని చెప్పారు. ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉడాన్ 2.0 కార్యశాల గురించి కేంద్ర మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ, ఈ నూతన పథకం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం అర్హతను విస్తరిస్తుందని, విమానయాన సంస్థలకు మద్దతును 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచుతుందన్నారు. అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలకు కార్యాచరణ నిర్వహణకు మద్దతునిస్తుందన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తదుపరి దశ కోసం ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతునివ్వడం, నిర్వహణ మరమ్మత్తు, ఓవరాల్ ఎంఆర్ఓ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడిస్తూ,
1: the last 10 years we have laid a strong foundation for civil aviation through the Udaan scheme. We have created 90 aerodromes and then we have serviced more than 669 routes, 1.66 crore people of the country, and most of them who come from lower income, neo middle class and middle class, they have been able to utilize the Udaan scheme. So this has been the success for the last 10 years, and the government of India has given an outlay of 29,000 crores for the next 10 years for this.
0: భారత్ ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా 2 వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 37 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి అవుట్ అవగా శ్రేయస్ అయ్యర్ 60 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వాతావరణం. రాబోయే 7 రోజుల్లో తూర్పు ఈశాన్య భారతదేశం, పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్లలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 3-4 రోజులు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2 వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

శ్రోతలు డాక్టర్ సురేఖామూర్తి గానం చేసిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. మరి ముందుగా హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాద మధుర గీతాలు వింటారు. ముందుగా అల్లరి బావా ఈ చిత్రం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హిందీ ఫిలిం గీతాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఆషిక్కి చిత్రం నుంచి ఈ పాట వినండి.

మీరు విన్న ఆ పాట బర్సాత్ చిత్రం నుండి. శ్రోతలు కర్నూల్ ఎఫ్ఎం బ్యాండ్పై హిందీ ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత హమ్ తుమ్ చిత్రం నుంచి అల్కా యాట్నిక్ బాబుల్ సుప్రియో పాడిన పాట వినండి.

తర్వాత హీరో చిత్రం కోసం అనురాధ మనోహర్ పాడిన ఆనంద్ బక్షి గీతమిది. సంగీతం లక్ష్మీకాంత్ ప్యారలాల్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికకు స్వాగతం. ఇవాళ్టి ఈ కార్యక్రమంలో ఘర్షణ చిత్రం నుంచి పాటలు వింటారు. గాయని గాయకులు సునీత, సారథి, హరిణి, కేకే, సుచిత్ర, టిప్పు, శాలిని కింగ్, శ్రీనివాస్, ఫ్యాభిమణి. గీత రచయితలు కులశేఖర్, వేటూరి సుందర రామూర్తి. సంగీత దర్శకులు హరీష్ జయరాజ్. వినండి ఘర్షణ చిత్రం నుంచి పాటలు.

శ్రోతలు ఏకచిత్ర గణం శీర్షికన ఘర్షణ చిత్రం నుంచి పాటలు వింటున్నారు. గాయని గాయకులు సునీత, హరిణి, సారథి, ఫాభిమణి, కేకి,

శ్రోతలు ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఘర్షణ చిత్రం నుంచి పాటలు విన్నారు. గాయని గాయకులు హరిణి, సునీత, సారథి, ఫాభిమణి, కేకే, సుచిత్ర, టిప్పు, శాలిని, శ్రీనివాస్. గీత రచయితలు కులశేఖర్, వేటూరి సుందరరామూర్తి. సంగీత దర్శకులు హరీష్, జయరాజ్. మరి రేపటి ఏకచిత్రగానం శీర్షికన

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా తోటరాముడు చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పిసుశిలా పాడిన పాట ఇది. సాహిత్యం దాశరథి, సంగీతం సత్యం.

మీరు విన్న ఆ పాట వెలుగు నీడల చిత్రం కోసం ఘంటసాల పీసీసీల పాడిన పాట. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం పెండ్యాల. ఇప్పుడు వినండి ఇద్దరు మిత్రుల చిత్రం కోసం ఘంటసాల పీసీసీల పాడిన గీతం. ఇది సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమం తర్వాత టీవీ రాజు సంగీత నిర్వహణలో ఘంటసాల పీసెజ్ ఎలా ఆలపించిన గీతమిది. చిత్రం గండికోట రహస్యం.

మీరు విన్న ఆ పాట రాజకోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీలా పాడిన పాట. కార్యక్రమం తర్వాత వినండి మీరు కలిసి పాడిన పాట బుద్ధిమంతుడు చిత్రం కోసం.